ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ముందుగా హిందీలో, తర్వాయి ఆంగ్లంలో. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

Rainbow 101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వేవీ లక్ష్మి. నిలయంలో సమయం 6:11 అంటే ప్రజెంట్ మనం ఉన్నాం క్షేత్రదర్శినిలు. అండ్ శ్రోతలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ జై బోలో మహాగణపతికి జై. హిందూ పురాణాల్లో గణేశుడి జ్ఞానానికి అధిపతిగా పూజనీయమైన దైవం కదా. నూతన ఆరంభాలు, శ్రేయస్సు మరియు అదృష్టం కోసం ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఆయన్ను విఘ్నహర్త అంటే ఆటంకాలను తొలగించేవాడు అని పిలుస్తూ ఉంటారు. అందువల్ల భక్తులు ఒక ముఖ్యమైన పనిని ఎప్పుడైనా ప్రారంభించే ముందు, లేదా ప్రయాణానికి ముందు, లేదా వ్యాపారాన్ని స్థాపించే ముందు, లేదు అంటే ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ముందు ఆయన్ని తప్పకుండా ప్రార్థిస్తూ ఉంటాం. ఎటువంటి ఆటంకాలు రాకుండా మా పనిని పూర్తి చేయి స్వామి అని ఆయన్ని స్మరించుకున్న తర్వాత, ఆయన్ని పూజించుకున్న తర్వాతే మనం ఏ పనినైనా స్టార్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఆయన్ను శాంతస్వరూపుడిగా ఏనుగు తలతో సౌమ్యమైన రూపంలో మరియు వినయంతో చిత్రిస్తూ ఉంటాం. వివేకంతో ఆలోచించాలి అని, సహనంతో వినయంతో ఉండాలి అని, విశ్వాసంతో ముందుకు సాగాలి అని ప్రజలు గుర్తు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో స్వామివారిని మనం పూజిస్తూ ఉంటాం. ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వినాయకుడికి సంబంధించిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి దేవాలయం గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మీ దేవ సర్వకార్యేషు సర్వదా. తొలుత విఘ్నేశ పూజ లేకుండా ఏ పని ముందుకు సాగదు. వినాయక తత్వం విశాల విశ్వానికి సంబంధించింది. గణపతి అవతార గాథ లోక కళ్యాణ గీతిక. జాతి మత భాషా విభేదం లేక ఏదో ఒక పేరుతో ఏదో ఒక రూపంతో ఈ లంబోదరుని ప్రపంచమంతా ఆరాధిస్తారు. భాద్రపద మాసంలో వినాయక చవితి వ్రతాన్ని తెలుగింట ఆబాలగోపాలం ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఈ మూషిక వాహనుని సర్వసస్యాధిపతిగా కూడా పూజిస్తారు. మన ముద్దులు మురిపాలు తీర్చే గణపతి మూర్తి ఎన్నో తత్వాలకు ప్రతీక. ఏనుగు తల బుద్ధి కుశలతకు సంకేతం.

ఎలుక చీకటి, పాశం మోహ వినాశకం, అంకుశం ధర్మ నియంతృత్వానికి గుర్తు, మోదకాలు ప్రమోద సూచకాలు, నాగం కాలద్యోతకం, సిద్ధి బుద్ధి కార్య సానుకూలతకు రెండు వరాలు. ఈ తత్వాన్ని కళాకారులు ఎన్నో విధాలుగా ఆవిష్కరించారు. మన పురాణాలు వినాయకుని పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డడనే చెబుతాయి.

ఈ మహాగణాధిపతికి పంచరత్నాలతో నీరాజనాలర్పించారు. గణపతి జీవన్ముక్తి ప్రదాత, భక్తుల ప్రార్థనలు ఆమోదించి మోదాన్ని కలిగించే మోదకప్రియుడు, విఘ్నాలను తొలగించి విజయాలను కలిగించే విఘ్నేశ్వరుడు, దుష్టత్వాన్ని రూపుమాపి తన సహజ క్షమా సహన గుణాలతో శిష్టమార్గాన్ని అనుభవింపచేసే లంబోదరుడు, ఆర్తిని కడిగి పరమార్థాన్ని నింపే జ్ఞానమూర్తి వినాయకుడు.

గంధమక్షంతలున్ జాజులున్ సంపంగలున్ మంచి చేమంతులున్ మల్లెలున్ మొల్లలున్ తెల్లగన్నేరులున్ పొందలున్ మంచి దుర్వారములు తెచ్చి విఘ్నేశ్వర.

0: సకల సంకటాలను తొలగించే ఈ గణపతి స్తుతిని విన్న విద్యార్థులకు విద్యను, ధనార్థులకు ధనాన్ని, పుత్రార్థులకు పుత్రులను, మోక్షార్థులకు ముక్తిని సిద్ధి బుద్ధి వినాయకుడు ప్రసాదిస్తాడు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోత జీవితం రంగులమయం. మనకి వినాయకుడు అనగానే ఏ దేవాలయం గుర్తొస్తుంది? ప్రతి ఒక్కరికి కూడా. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో చిత్తూరు నగరానికి సుమారు 11 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం. ఇక దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ గణేష క్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు స్వయంభూ విగ్రహంగా ప్రసిద్ధి చెందారు. ఆలయ ప్రధాన గర్భగుడిలో స్వామివారు ఇప్పుడు నీరు ఉండే బావిలో దర్శనమిస్తుండటం అనేది ఈ క్షేత్రం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం. కాణిపాకం ఆలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుందండి. పూర్వం ఒక ప్రాంతంలో 3 అన్నదమ్ములు ఉండేవారని ఒక కథనం. వారిలో ఒకరు మోగివారట, మరొకరు చెమ్మేవారు, ఇంకొకరు చెవిటివారు, ఇంకొకరు అందులు అనమాట. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారట. తమ పొలాలకు నీరు అందించడానికి ఒక బావి నుంచి నీటిని తోడుతూ ఉండేవారట. ఒకరోజు బావిలో నీరు తగ్గిపోతుండడంతో బావిని మరింత లోతుగా తవ్వాలని వాళ్ళు ప్రయత్నించారు. తవ్వుతున్న సమయంలో ఒక కొట్టి వస్తువు పనిముట్టుకు తగిలింది. తవ్వుతున్న సమయంలో దానిని మరింత తవ్వగా అక్కడి నుంచి రక్తం రావడం ప్రారంభమైందని స్థల పురాణం చెప్తుంది. అయితే ఆ రక్తం బావిలోని నీటిని ఎర్రగా మార్చిందని, ఈ అద్భుత సంఘటన అనంతరం 3 అన్నదమ్ముల శారీరక లోపాలు కూడా తొలగిపోయాయని భక్తుల విశ్వాసం. అండ్ అలాగే ఈ అద్భుత విషయం గ్రామమంతా వ్యాపించడంతో ప్రజలు అక్కడికి చేరుకున్నారట. ఇక బావిలో పరిశీలించగా వినాయక స్వామివారి విగ్రహం కనిపించింది. ఎంత తవ్వినా సరే విగ్రహం అడుగు భాగం మాత్రం కనిపించలేదని కథనం. అందువల్ల అది స్వయంభూగా వినాయక విగ్రహం అని ప్రజలు భావించి పూజలు నిర్వహిస్తున్నారు. అండ్ నేటికి కూడా స్వామివారు అదే బావిలోనే భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అండ్ కాణిపాకం పేరు వెనుక కూడా ఒక ప్రత్యేక కథనం ఉంది తెలుసా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్, తెలుసుకుందాం.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆచి మీ లక్ష్మి. కాణిపాకం పేరు వెనుక ఉన్న ఒక ప్రత్యేకమైన కథ ఉంది అని చెప్పాను కదా. స్వామివారికి భక్తులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ఒక కాలువ ద్వారా 1.5 ఎకరాల భూమి వరకు ప్రవహించిందని స్థలపురాణం చెప్తుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన కాణిపాకం అనే పేరు కాలక్రమణంలో కాణిపాకంగా మారిందని అంటున్నారు. అయితే ఈ ఆలయ చరిత్ర కూడా ఎంతో పురాతనమైంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఆలయ నిర్మాణం 11వ శతాబ్దంలో చోళుల కాలంలో ప్రారంభమైంది. అనంతరం పల్లవులు, విజయనగర పాలకులు తదితర రాజవంశాల కాలంలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక కాణిపాకం స్వామివారి మరో అద్భుతమైన ప్రత్యేకత అంటే విగ్రహ పరిమాణం అనేది పెరుగుతూనే ఉంటుంది అని భక్తుల విశ్వాసం. అండ్ గతంలో స్వామివారికి తయారు చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోకపోవడం అనేది దీనికి ఉదాహరణగా భక్తులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం స్వామివారి ఉదరం మరియు మోకాళ్ళ భాగం నీటిపై కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి బాగా తెలుసు స్వామివారి రూపు ఎలా ఉంటుంది, స్వామివారు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది. గణేశుణ్ణి ప్రేమించి ప్రార్థించేవారు ప్రతి ఒక్కరూ కూడా మాక్సిమం కాణిపాకం వెళ్ళాలి, ఆయన్ని దర్శించుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ ఆయన అంటే స్వామివారిని కేవలం పూజించేవారు మాత్రం, ప్రతి ఒక్కరు కాణిపాకాన్ని దర్శించుకోవాలి అండ్ సమయం దొరికినప్పుడు ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. అందువల్లే కాణిపాక దేవాలయం

చరిత్ర కానీ, స్థలపురాణం కానీ, స్వయంభూ విగ్రహం వల్ల కానీ, మరియు భక్తుల విశ్వాసాల సమ్మేళనంగా నిలిచిన ఒక గొప్ప గణేష క్షేత్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వినాయకుడిని దర్శించుకోవడం ద్వారా విఘ్నాలు తొలగి జీవితంలో శుభం మరియు విజయాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటాం. ఇంకెందుకు కలిసి ఒక్కసారి సమయాన్ని కుదుర్చుకొని వెళ్ళారండి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంకలమయం. హిందూ పురాణాల్లో గణేశుడు జ్ఞానానికి అధిపతిగా పూజనీయమైన దైవం. అండ్ నూతన ఆరంభాలు కానీ, శ్రేయస్సు కానీ మరియు అదృష్టం కోసం ఆయన ఆరాధిస్తూ ఉంటాం. ఏ పనిని మనం తలచినా సరే, ఏ పనిని మనం తలపెట్టినా సరే, ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలను సాధించాలి అని చెప్పి మనం వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం. అండ్ ఆయన్ను విఘ్నహర్త అంటే ఆటంకాలను తొలగించేవాడు అని పిలుస్తూ ఉంటాం. అందువల్లే భక్తులు ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు, లేదా ప్రయాణాన్ని చేసే ముందు, లేదా వ్యాపారాన్ని స్టార్ట్ చేసే ముందు, ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ముందు ఆయన ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన్ను శాంత స్వరూపుడిగా ఏనుగు తలతో సౌమ్యమైన రూపంలో మరియు వినయంతో చిత్రిస్తూ ఉంటాం. అండ్ అలాగే వినాయకుడిని మనం ఏ విధంగా అయితే చూస్తూ ఉన్నామో, ఆ వినాయకుడి యొక్క ప్రతి ఒక్క రూపానికి, ప్రతి ఒక్క అంశకు, ప్రతి ఒక్క అవయవానికి ఒక ప్రతీక అనేది ఉంటుంది, ఒక అంశం అనేది ఉంటుంది. అండ్ అలాగే వివేకంతో ఆలోచించాలి అని, సహనంతో వినయంతో ఉండాలి అని, ఏ పనికి తొందరపాటుగా మనం ఎటువంటి అడుగు వేయకూడదు అని తెలుస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన ప్రజలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన గణేష దేవాలయాలు ఏడాది పొడుగునా కూడా యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటాయి. అండ్ ఈ దేవాలయాలను స్వామివారిని దర్శించుకోవడానికి, స్వామివారిని స్మరించుకోవడానికి చాలామంది భక్తులు అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. అండ్ వినాయకుడికి సంబంధించిన పూర్ణ అంశాలు ఇంకా ఉన్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day,

అంతలేదు, చప్పుడు సరే గట్టిగా చేయమను.

రెయిన్బోతో జీవితం రంగులమయం. వినాయక చవితికి వినాయకుడి వ్రతం కానీ వినాయకుడిని మనం ఏ విధంగా అయితే పూజించుకుంటూ ఉంటామో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన రూపాన్ని మనం చూస్తూ కూడా ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క దాని గురించి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. అందులో ఇప్పుడు ఏంటంటే కళ్ళు అన్నమాట. వినాయకుడి కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట. కళ్ళు మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటే కదా. కళ్ళ సహాయంతో మనం ప్రపంచాన్ని చూడగలుగుతూ ఉంటాం. మన చుట్టూ ఉన్న మనుషులు కానీ, ప్రకృతి, వస్తువులు, రంగులు, ఇవన్నీ మనం గమనించగలుగుతున్నాం, తెలుసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాము అంటే కేవలం కళ్ళ ద్వారా మాత్రమే. ఇక చదవడం, రాయడం, దూరాన్ని అంచనా వేయడం వంటి పనులను కూడా కళ్ళు అనేవి చాలా అవసరం పడుతుంటాయి. అందుకే కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన వెలుతురులో చదవడం కానీ, ఎక్కువసేపు స్క్రీన్ చూడకుండా మధ్యలో విరామం తీసుకోవడం కానీ, పోషకాహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. కానీ ఎప్పుడైనా స్వామివారి కళ్ళు చూస్తే, కళ్ళని మీరు గమనిస్తే కొంచెం చిన్నవిగా కొంచెం పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి కదా. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఎంత క్లియర్గా చూస్తున్నాము, ఎంత క్లియర్గా దాన్ని తెలుసుకుంటున్నాము, దాన్ని ఏ విధంగా మనం పరిశీలిస్తున్నాము, ఏ విధంగా మనం గమనిస్తున్నాము అనేది ఖచ్చితంగా ఉండాలి. చూసిన ప్రతీది నిజం కాకపోవచ్చు, చూసిన ప్రతీది మనకి అబద్ధమై ఉండకపోవచ్చు కదా. ఈ ఎలాంటి సందర్భంలో ఏ విధంగా మనం స్పందిస్తూ ఉన్నాము, ఏ విధంగా దానికి ప్రతిస్పందిస్తూ ఉన్నాము అనేది ప్రతి ఒక్కటి మనకి చాలా ముఖ్యం. కాబట్టి ఏది గమనించినా, ఏ పని చేసినా సరే కళ్ళతో మనం చూసేది ఏ విధంగా చూస్తున్నాము, దాన్ని ఏ విధంగా మనం పరిగణిస్తున్నాము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 8 to 9, FM Rainbow 101.9 Speaks Telanganam. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బోతో జీవితం రంగులమయం. అందరి దేవుళ్ళ కంటే కూడా వినాయకుడి యొక్క రూపంలో అందరికన్నా కూడా ప్రత్యేకంగా కనిపించేది ఏంటి అంటే ఆయన ఏనుగు తల. హిందూ సాంప్రదాయంలో ఏనుగు అనేది జ్ఞానం, బలం, వివేకం, జ్ఞాపక శక్తికి ప్రతీకగా భావించబడుతూ ఉంటుంది. అందుకే వినాయకుడి ఏనుగు తల మనిషి జీవితంలో జ్ఞానం ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని భావిస్తుంటారు. మనకు ఎంత శక్తి ఉన్నా సరే దాన్ని సరైన విధంగా ఉపయోగించకపోతే అది వ్యర్థం కదా. అది జ్ఞానం మరియు వివేకం అనేది ఖచ్చితంగా అవసరం మన జీవితంలో. ఏనుగు యొక్క పెద్ద తల విశాలమైన ఆలోచనలకు ప్రతీకగా కూడా భావించబడుతూ ఉంటుంది. చిన్న విషయాలకి బాధపడకుండా ప్రతి విషయాన్ని విస్తృతమైన దృష్టితో చూడాలి అని ఇది సూచిస్తుంటుంది. అండ్ జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొనాలని వినాయకుడి తల మనకు సందేశం ఇస్తూ ఉంటుంది. అందుకే వినాయకుడిని బుద్ధికి, జ్ఞానానికి అధిపతిగా పూజిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అరే నాకెందుకు వచ్చింది, ఈ సమస్య నేను ఏ విధంగా పరిష్కరించాలి అన్న ఆలోచనలో పడుతూ ఉంటాం. కొన్నిసార్లు వెంటనే నిర్ణయాలు తీసుకొని ఆ చేసేద్దాం, అయిపోతుంది, తీరిపోతుంది అన్న ఉద్దేశంతో చిటక్కున నిర్ణయాలు తీసుకొని తర్వాత ఇబ్బందుల్లో పడిపోతున్న సిచ్యువేషన్స్ చాలానే ఎదురు చేస్తుంటారు కదా. సో ఎలాంటి సమస్య వచ్చినా సరే కాస్త ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకాస్త బాగుంటుంది ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఎక్కువగా విని తక్కువగా మాట్లాడాలి అని అంటూ ఉంటారు, ఎందుకు? అదేనండి, వినాయకుడి యొక్క పెద్ద చెవులు ఆయన రూపంలో మరో ముఖ్యమైన లక్షణం అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎప్పుడు ఏ సందర్భంలో అయినా సరే మనం ఎదుటి వాళ్ళు చెబుతున్నది ఎంతవరకు వింటున్నాం, దాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం కదా. అండ్ వినాయకుడి యొక్క పెద్ద చెవులు మనకు ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అనే గొప్ప సందేశాన్ని ఇస్తాయని భావిస్తుంటాం. అండ్ మనిషి ఇతరుల మాటలను శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే వారి యొక్క భావాల నుంచి, జ్ఞానం నుంచి నేర్చుకోగలడు. అండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మనకు చెప్పదలుచుకున్నారు, ఏం మనకి వినిపించాలి అనుకుంటున్నారు అనేది పూర్తిగా అర్థమవుతుంది. దానిని మనం ఏ విధంగా సమాధానం ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోగలుగుతాం. విని వినకుండా, చెప్పి చెప్పకుండా కొంతవరకు మాత్రమే విన్నాము అంటే అది పూర్తిగా మనము అర్థం చేసుకోలేము, అర్థం చేసుకున్న దానికి పూర్తిగా మనం ఆన్సర్ కూడా చేయలేము కదా. అందులోనూ చెవులు మనకు మంచి మాటలను మాత్రమే కాకుండా ఇతరుల బాధలను మరియు సమస్యలను కూడా వినే గుణాన్ని నేర్పుతూ ఉంటాయి. ఇతరులను అర్థం చేసుకోవాలి అంటే ముందుగా వాళ్ళకి ఓపిక ఉండాలి, ఓపికతో వినగలిగేంత ఉండాలన్నమాట. ఎదుటి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా ఓపికగా వింటేనే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతే తప్ప చెప్తున్నారు కదా వినేద్దాం, ఏముందిలే అని అనుకున్నాము అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం వినడానికి అర్థం లేకుండా పోతుంది. అండ్ అలాగే వినాయకుడి యొక్క పెద్ద చెవులు మనలో సహనాన్ని, వినయాన్ని మరియు శ్రద్ధను పెంచుకోవాలని సూచిస్తూ ఉంటాయి. మనం మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోవడం అనేది జీవితంలో చాలా అవసరం. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అని అర్థం చేసుకున్నప్పుడే మనం ఏం చెప్పాలి అనేది కూడా అర్థమవుతుంది. కొన్నిసార్లు మౌనంగా ఉండే పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్ని ఎలా మనం ఫేస్ చేయాలి అనేది కూడా చెవుల ద్వారా బాగా తెలుస్తుంది కదా. ఏమంటారు?

చెవులు అంటే పెద్దగా ఉన్నాయి. మనకి పెద్దగా ఉన్నాయి అంటే ఏదైనా మాట్లాడడం, ఏదైనా వినడం అని తెలుసుకుంటూ ఉంటాం. మరి తొండం ఎందుకు పడుగ్గా ఉంటుంది? ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. వినాయకుడి యొక్క తొండం అనేది బలం, వివేకం మరియు అనుకూలతను చూపిస్తూ ఉంటుందన్నమాట. ఏ సందర్భంలో మనం ఏ విధంగా స్పందించాలి, ఏ సిచ్యువేషన్ని మనం ఏ విధంగా ఫేస్ చేయాలి అనేది తెలుస్తుంది. వినాయకుడి తొండం ఆయన రూపంలో అత్యంత ఆకర్షణీయమైన భాగం కూడా. ఏనుగు తొండం ఎంతో బలమైన వస్తువులను కదిలించగలదు, అదే సమయంలో చాలా చిన్న వస్తువులను కూడా సున్నితంగా పట్టుకోగలదు. అందువల్ల తొండం అనేది దాని యొక్క

0: బలం మరియు సున్నితత్వం రెండింటినీ కూడా సమతుల్యంగా ఉపయోగించుకోవడం అనేది ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. అండ్ ఏ విధంగా ఉంటాం, ఏ సందర్భాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు కోప్పడుతూ ఉంటాం, కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, కొన్నిసార్లు నవ్వుతూ ఉంటాం, ఎదుటి వాళ్ళు చెప్పిన దానికే ప్రతిస్పందిస్తూ ఉంటాం కదా. జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ధైర్యంగా ఉండాలి, బలంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో అయితే చాలా సున్నితంగా ఓపికగా వ్యవహరించాల్సి వస్తుంది. ఎందుకు నేను ఓపిక వెయిట్ చేయాలి, నా పనులు కంప్లీట్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్స్ కూడా రావు, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. సో అలా ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసుకోవడం కూడా వివేకమే. వినాయకుడి తొండం మనకు పరిస్థితులను అనుగుణంగా మార్చుకుంటూ అవసరానికి తగ్గట్టుగా మన శక్తిని మరియు తెలివిని ఉపయోగించుకోవాలని బోధిస్తూ ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని, మనకి ఎంత వివేకం ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా సరే సందర్భాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ సిచ్యువేషన్లో మనం ఎలా స్పందించాలి అని తెలియకపోతే ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇతరులు మాట్లాడిన దాన్ని వినడమే కాకుండా విన్నదానికి ఎలా స్పందించాలి అనేది కూడా తెలిసి ఉండాలి కదా. ఏమంటారు, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం నిలయంలో సమయం 8 గంటలు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సును విజయవంతం చేసినందుకు సభ్య దేశాల నాయకులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2 రోజుల సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలతో కూడిన వీడియోను ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు. బ్రిక్స్ ద్వారా భారత్ అన్ని రంగాలు, ప్రాంతాలలో స్నేహం, భాగస్వామ్యం, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లిందని ప్రసంగించిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్యవైశ్యులు ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయంగా తగిన ప్రాధాన్యం వస్తుందన్నారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు సౌమ్యులని, పేదలకు సహాయం చేసే స్వభావం కలవారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈరోజు హిందీ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన రాజ్యాంగ పరిషత్తు దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీ భాషను దేశ అధికారిక భాషగా ఆమోదించింది. ప్రస్తుతం హిందీ భాష ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఒకటిగా 52 కోట్లకు పైగా ప్రజలకు మాతృభాషగా ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు గణేష్ చతుర్థి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీక అయిన గణేశుడి జన్మదినాన్ని ఈరోజు జరుపుకుంటారు. ఈరోజు నుంచి 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో మట్టి గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజిస్తారు. రాష్ట్రంలో 3వ జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1.51 లక్షలకు పైగా రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి. ఈ నెల 3 నుంచి 12 వరకు జరిగిన ఈ ప్రక్రియలో 3896 సైబర్ మోసాల కేసులను తిరస్కరించి బాధితులకు 42.29 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేశారు. కేసుల పరిష్కారంలో హైదరాబాద్, ఖమ్మం యూనిట్లు ముందున్నాయి. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, అల్వాల్, బాలానగర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, అమీర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. దుబాయ్ వేదికగా నిన్న రాత్రి జరిగిన మహిళల ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత్ శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించి 8వ సారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. 3 మ్యాచ్ల పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి జరిగిన మొదటి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి ఉదయం 9 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆ రెయిన్బో తో జీవితం రంగులమయం విత్ ఆర్జీ మీ బేబీ లక్ష్మి.
1: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

గణపతి బప్పా మోరియ. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆ రెయిన్బోతో జీవితం రంకలమయం. వినాయకుడికి ఉన్న చిన్న కళ్ళు కూడా చాలా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటూ ఉంటాయి. మనం ఏం చేసినా సరే, ఏది చూసినా సరే, ఎంత ఎంత దృష్టి పెడుతున్నామో, ఎటువైపు మనం ఆకర్షితులం అవుతున్నామో అనేది

0: కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మన చుట్టూ ఉన్న ఈ రంగుల ప్రపంచంలో మనం దేని ద్వారా ఆకర్షించబడుతున్నాము, ఎటువైపు వెళ్తున్నాం, ఏ దారిని చూస్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చిన్న కళ్ళు ఏకాగ్రతకు ప్రతీకగా చెప్పబడుతూ ఉంటాయి. మనం ఏ పని చేసినా సరే దానిపై పూర్తిగా దృష్టి పెట్టాల్సిందే. మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. కొంతమంది నువ్వు చేసే పనిని ఆపవచ్చు, కొంతమంది ఆటంకాలు సృష్టించవచ్చు. ఎన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మనం మన లక్ష్యాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. విద్యార్థులు చదువుతున్నప్పుడు చదువు మీద దృష్టి పెట్టాలి. ఒక వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటున్నప్పుడు అనవసరమైన విషయాల వల్ల దారి తప్పకూడదు. అండ్ వినాయకుడి యొక్క చిన్న కళ్ళు కూడా మనకు ఏకాగ్రతతో పనిచేస్తే కష్టమైన లక్ష్యాలను కూడా సాధించవచ్చు అని గుర్తు చేస్తూ ఉంటాయి. కొంతమంది ఆటంకాలను సృష్టించి మన దారిని మళ్లించాలి అనుకునే వాళ్ళు ఉంటారు. మనం ఆ పనిని పూర్తిగా చేయకూడదు అని ఆటంకాలను సృష్టించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఆటంకాలు వాటంతట ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మనం ఏ పనిని చేయాలి అనుకుంటున్నాం, ఏం చేస్తున్నాము అనే దాని మీద మనకు ఏకాగ్రత ఉంది అని అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎవరు మనల్ని ఆపలేరు అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బరోడా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंगड़ी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्ने हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्ने हैदराबाद।
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీరు ఎప్పుడైనా గమనించారా, వినాయకుడికి ఒక దంతం విరిగి ఉంటుంది, ఒక దంతం ఉంటుంది అనమాట. ఎందుకు అలా ఉంటుందో తెలుసా? వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వినాయకుడి యొక్క ఒక దంతం అనేది త్యాగం, పట్టుదల మరియు జ్ఞానానికి ఒక ప్రతీక. ఎందుకు అంటారా, వినాయకుడి రూపంలో ఒక దంతం ఉండడం అనేది ఒక ఒక దంతం ఉంటుంది, చాలా ప్రత్యేకమైన విషయం అన్నమాట, ఒకటి విరిగిపోయి ఉంటుంది. అందుకే ఆయన్ను ఏకదంతుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక ప్రసిద్ధ పురాణ కథనం ప్రకారం మహాభారతాన్ని లిఖించే సమయంలో తన దంతాన్ని కలంగా ఉపయోగించాడు అని చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ కథ ద్వారా త్యాగం, పట్టుదల మరియు జ్ఞానం కోసం చేసే అంకిత భావం వంటి విలువలను మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని విషయాలను మనం త్యాగం చేయాల్సి వచ్చినా కూడా వెనకడకు వేయకూడదు అనే సందేశాన్ని ఇస్తూ ఉంటుంది మనకి. మన జీవితంలో కూడా విజయం సాధించాలి అంటే కష్టం, త్యాగం మరియు పట్టుదల అనేది ఖచ్చితంగా అవసరమై ఉంటుంది. మనం చేయాలి అనుకుంటున్నప్పుడు మన సంతోషాలను దూరం చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు బాగా నచ్చింది వదిలేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. బట్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనే దాని మీద శ్రద్ధ, ఏకాగ్రత ఉన్నప్పుడు ఏది కూడా లెక్క చేయరు కదా ఏమంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగరాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

தைரியம் நாம

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం విత్ ఆర్జే మీ వివి లక్ష్మి. మనకి వినాయకుడికి ఎంత పెద్ద ఆకారం ఉంటుంది అనేది తెలుసు. అందులోనూ ఆయన బొజ్జుని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో నేను ముఖ్యంగా. ఆ పెద్ద పుట్ట అనేది సహనం మరియు జీవిత అనుభవాలను ఏ విధంగా స్వీకరించాలి అనేది తెలియజేస్తుందట. అండ్ మనకి కష్టాలు వస్తూ ఉంటాయి మన జీవితంలో, అవమానాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, విజయాలు వస్తూ ఉంటాయి, అపజయాలు కూడా వస్తూ ఉంటాయి. వాటిని ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగడానికి మనకు సహనం అనేది ఖచ్చితంగా అవసరం. సహనం లేదు అంటే అది విజయమైనా అపజయమైనా సరే ఏ సందర్భంలో ఎలా స్పందించాలి అనేది అర్థం కాదు, తెలియదు కదా. ఓపికగా ఉన్నాము అంటే అది విజయమైనా అపజయమైనా సరే స్వీకరించేందుకు కొంత సమయం ఉంటుంది. ఇతరులు చేసిన చిన్న చిన్న తప్పులను మనసులో పెట్టుకోకుండా క్షమించే గుణం కూడా కొన్నిసార్లు అవసరమై ఉంటుంది. కొన్నిసార్లు కాదు, ప్రతిసారి ఆ సిచ్యువేషన్ని బట్టి. అండ్ వినాయకుడి పెద్ద పొట్ట మనకు జీవితంలోని మంచి చెడు అనుభవాలను ధైర్యంగా స్వీకరించాలి అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆయన రూపానికి అది ఒక ప్రత్యేకమైన అందాన్ని కూడా ఇస్తుంది అనుకోండి. అండ్ సాంప్రదాయ వివరాల్లో పెద్ద పొట్టను జీవితంలోని అనేక అనుభవాలను జీర్ణించుకోవడానికి సామర్థ్యం కలిగి ఉండాలి అని అన్నమాట. ఎవరైనా ఇలా ఎవరైనా దూషించినా లేదా ఏదైనా అవమానపరిచేలా మాట్లాడినా సరే వినాయకుడు మన తోడుగా ఉంటాడు కదా. అండ్ మన జీవితంలో సంతోషాలు మాత్రమే ఉండవు, ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి అవమానాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, విజయాలు వస్తూ ఉంటాయి, అపజయాలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి అనుభవించడానికి జీవితం ప్రతి ఒక్కరికి అన్నీ నేర్పుతూ ఉంటుంది. వాటిని ప్రశాంతంగా స్వీకరించి ముందుకు సాగాలి అంటే కాస్త సహనం అనేది అవసరం. ప్రతిదీ ఫేస్ చేయాలి, ప్రతిదీ ఫేస్ చేసిన తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఇతరులు చేసిన చిన్న చిన్న తప్పుల్ని మనసులో పెట్టుకోకుండా క్షమించే గుణం అనేది అవసరమై ఉండాలి. వాళ్ళు మనల్ని ఆ రోజు ఇలా అన్నారు, వాళ్ళు ఈరోజు ఇలా ఇది ఇలా అన్నారు అనేది కాకుండా, ఈ వినాయక చవితికి సందర్భంగా మీకు బాగా నచ్చి ఆర్ఎల్స్ మాట్లాడకుండా ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా సరే ఒకసారి మాట్లాడండి, క్షమించండి, పోయేదే ఉంటుంది కదా. వినాయకుడి పెద్ద పొట్ట మనకు జీవితంలోని మంచి చెడు అనుభవాలను ధైర్యంగా స్వీకరించాలి అనేది తెలుస్తూ ఉంటుంది. వాటిని

0: నుంచి నేర్చుకొని ముందుకు సాగాలని కూడా చూపిస్తూ ఉంటుంది. అరే, నేను ఈ తప్పు చేశాను, ఎలా ముందుకెళ్ళాలి, లేదా ఇతరులను ఈ విధంగా అన్నాను అంటే ఏముంది, ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది కదా. కలిసిపోతూ ఉంటాం మనుషుల్ని. అండ్ ఏ తప్పు జరిగినా సరే, అది కావాలని జరిగినా, అనుకోకుండా జరిగినా సరే, తప్పులను స్వీకరించి ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా ఎలా చూసుకోవాలి అనేది తెలిసి ఉండాలి ఉంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వినాయకుడికి సంబంధించి ఒక్కొక్క అవయవం గురించి దానిలో ఉన్న అంశం ఏంటి, మనం ఏం నేర్చుకోవచ్చు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. అందులో నాలుగు చేతులు ఆయనకి ఎందుకు ఉన్నాయి అంటే, మాక్సిమం చాలామంది దేవతలకు ఈ విధంగా మీకు కనిపించి ఉండొచ్చు, కానీ కార్యం, జ్ఞానం మరియు రక్షణకు ఇవి ప్రతీకలు అనమాట. వినాయకుడిని సాధారణంగా నాలుగు చేతులతో దర్శిస్తాం. ఒక్కో చేతిలో ఒక్కో వస్తువు లేదా ముద్ర అనేది ఉంటూ ఉంటుంది. అండ్ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రతీకాత్మక అర్థాలు కూడా ఉన్నాయి. అండ్ ఒకే చేతిలో ఉండే పాశం మనిషిని తప్పుదారి నుంచి తిరిగి తీసుకురావడాన్ని సూచిస్తూ ఉంటుంది. అండ్ మరో చేతిలో ఉన్న అంకుశం మన ఆలోచనలు, కోరికలను నియంత్రిస్తూ ఉంటాయి. ఇక ఇంకో చేతిలో ఉన్న మోదకం జ్ఞానం మరియు సాధన. అండ్ మరో చేతిలో ఉన్న అభయ హస్తం అనేది భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగమని ఆశీర్వాదం ఇవ్వడం అనమాట. మనం ఏ పని చేయాలి అనుకున్నా కొంతవరకు భయపడుతూ ఉంటాం, ఎవరేమన్నా అంటారేమో, ఏదన్నా జరుగుతుందేమో, నెగిటివ్ వస్తే ఎలా తీసుకోవాలి.

అస్సలు భయపడకుండా చేయాలనుకున్నది కాన్ఫిడెంట్గా చేయాలి అనేది సూచిస్తూ ఉంటుంది అంటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏటా 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్, జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్ధిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. డ్రాలో ఎంపికైన వారిలో 5521 మందిని అర్హులుగా తేల్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు చెల్లించాలి. కృత్రిమ మేధ మానవాళికి సహాయపడనప్పుడు, మానవ నియంత్రణలో లేనప్పుడు దాన్ని అభివృద్ధి చేయడం వ్యర్థమని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నదెళ్ల స్పష్టం చేశారు. ఏఐ భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని, ప్రయోజనాలు సమాజంలో అందరికీ అందాలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏఐ వేగాన్ని తగ్గించి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న డారియో అమోదీ, ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ అభిప్రాయాలకు ఆయన మద్దతు తెలిపారు. ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆర్మీ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరా స్వర్ణ పథకం గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. మెక్సికోలో జరిగిన ఫైనల్లో జపాన్ క్రీడాకారుడు నకానిషి జున్యాపై షూటౌట్లో 6-5 తేడాతో విజయం సాధించాడు. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత పురుష ఆర్చర్గా డోలా బెనర్జీ తర్వాత రెండో భారతీయుడుగా ధీరజ్ రికార్డు సృష్టించాడు. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి రికార్డు స్థాయిలో 8వ ఆసియా కప్ టైటిల్ను సాధించింది. అయితే బీసీసీఐ నిర్ణయం ప్రకారం ఏసీసీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు జట్టు నిరాకరించింది. దీనిపై తామేమీ వ్యాఖ్యానించలేమని భారత కోచ్ అమోల్ మజుందార్ తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 10 గంటలకు వింటారు.

0: Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 9:10. ప్రకృతికి బాత్ ఆకాశవాణి కేసాద్ బ్రాడ్కాస్ట్ సిరీస్ యొక్క 11వ ఎపిసోడ్ ప్రసారం వింటారు.

Rainbow 101.9. ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఖైరతాబాద్ మహాగణపతి 72వ ఏట 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా ముస్తాబయ్యాడు. విగ్రహానికి ఇరువైపులా సోమనాథ్ జ్యోతిర్లింగం, కాళీమాత రూపాలు ప్రత్యేక ఆకర్షణ. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ ఉదయం 11 గంటలకు తొలి పూజ చేయనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు, పకడ్బందీ, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేలా పక్కగా భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై నాటకాలాడుతున్నాయని బీజేపీ నేత ఎల్ఏటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా తప్పించుకునేందుకే ఆ రెండు పార్టీలు డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయని విమర్శించారు. పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. నిమ్స్ సహా ప్రధాన బోధనాసుపత్రుల్లో ఈ అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చి సామాన్యులకు కూడా ఉచితంగా నాణ్యమైన శస్త్రచికిత్సలు అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ టవర్స్ పథకం కింద ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు అందజేయనున్నట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్ తెలిపారు. డ్రాలో ఎంపికైన వారిలో 5521 మందిని అర్హులుగా తీర్చారు. ఒక్కో ప్లాట్పై 5 లక్షల రూపాయల సబ్సిడీ ఉండగా మిగతా 6 లక్షల రూపాయలు లబ్దిదారులు చెల్లించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రజలు కొరిగిందేమీ లేదని జనసేన పార్టీ నాయకులు విమర్శించారు. జిల్లా సమగ్ర అభివృద్ధిని, ప్రజా సమస్యలను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టి నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. న్యూయార్క్లో జరిగిన యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో జర్మనీ క్రీడాకారుడు అలెగ్జాండర్ జ్వెరెవ్ విజేతగా నిలిచారు. ఫైనల్లో అమెరికాకు చెందిన బెన్ షెల్టర్ను ఓడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి 11 గంటలకు వింటారు.

అగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

0: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: గురుజీ, ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?

దేవా దేవా పాట వినబోతున్నారు. అండ్ శ్రీరామచంద్ర ఇంకా జనితా గాంధీ, ఇది ఒక ట్రై లింగ్వల్ షో. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అందరికీ గణేష్ చవితి, లేకపోతే గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

గురుజీ ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు ముడిపడింది?

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఉత్సాహం, జ్ఞానం, సదాలోచనలను నింపుతుందని, కొత్త సంకల్పాలతో ప్రగతి పథంలో ముందుకు సాగేలా స్ఫూర్తినిస్తుందని అన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40,000కు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.

మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పునరుద్ఘాటించారు. తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ చైర్మన్గా సామూల రామరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా చిలకాని వెంకటయాదవ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబరుగా జి కిరణ్ కుమార్ గెలుపొందారు. దేశవ్యాప్తంగా బొగ్గుకు భారీ డిమాండ్ పెరుగుతున్న సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి 4 నెలల్లో 16.898 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైందని, ఇతర బొగ్గు సంస్థలతో పోలిస్తే గణనీయంగా వెనుకబడిందని కేంద్ర బొగ్గు శాఖ తాజా నివేదిక తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. చైనాలోని మోఖీ నగరంలో జరిగిన జూనియర్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. ఫైనల్లో పురుషుల జట్టు 4-0తో దక్షిణ కొరియాపై విజయం సాధించగా భారత మహిళల జట్టు 1-0తో ఆతిథ్య చైనాను ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

FM Rainbow 101.9 Bank of Baroda ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా.

జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్ గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా.

0: బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: ఏం మామా, తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
2: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
1: అదేంది మామా, నేను ఎప్పుడు వినలేదు.
2: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
1: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
2: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

బరోడా ఖాతాదారులకు, సేయూరు రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, హమారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ శురు హో చుకా హై ఆర్ कॉल्स भी आने शुरू हो चुके हैं.
2: ऑलराइट, अनदर कॉलर. लेकिन क्या है पता है जागृति, आज गणेश चतुर्थी है और आप और मैं थोड़े सैक्रिफाइसेस तो कर ही लिए हैं. कह रहा जागृति, आज गणेश चतुर्थी है, आप और मैं थोड़े सैक्रिफाइसेस तो कर ही लिए हैं. जैसे हमारा पूजा घर पे चल रहा है और यहाँ पर हम तमाम लिसनर्स के साथ गणेश चतुर्थी मना रहे हैं, द फीलिंग इज आउट ऑफ द वर्ल्ड, डोंट यू थिंक सो?
3: कभी कभी क्या हो रहा, कोई आज ही अपने घर को ट्रैवलिंग कर रहा होगा मैम, बस में बैठ के.
2: बिल्कुल.
3: तो उनके लिए ये सेलिब्रेशन, रास्ते में भी सेलिब्रेशन हो रहा है हमारे म्यूजिक के थ्रू, हमारी बातों के थ्रू.
2: एंड हमारे सारे सारे मैसेजेस तो फुल भरे पड़े हैं यहाँ पे, चलिए पढ़ते हैं. माय नेम इज पोली शेट्टी. मेहर बाबा, मेहर बाबा गारू नमस्कार मंडी, हैप्पी गणेश चतुर्थी टू यू टू. एंड

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 17 ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफ एम रेनबो 101.9. रेनबो के साथ है लाइफ रंगीन एंड दिस इज आवर स्पेशल

0: exclusive रेनबो, हेलो रेनबो, दिस इज फोन इन प्रोग्राम, दैट वॉज लाइव फोन इन प्रोग्राम. लेकिन जागृति, आज गणेश चतुर्थी है एंड द लेगेसी ऑफ गणेश चतुर्थी इन हैदराबाद इज ब्यूटिफुल. हमारे खैरताबाद के गणेश हम सब की चहीते, एंड इसके बारे में कुछ फैक्ट्स तुम्हारे पास है तो तुम बता सकती हो.
1: हाँ, मतलब मैंने सुना है कि जो हर साल यहाँ पे गणेश जी आते हैं, वो जो पहले से जो उनकी हाइट थी हमेशा उससे थोड़ा अधिक ही आते हैं. मतलब
0: अधिक, एक दो इंच
1: हाँ,
0: एक्स्ट्रा,
1: एक्स्ट्रा
0: राइट?
1: ही आता है. और अगर आप उनका आप देखेंगी तो एक थ्री डायरेक्शंस में उनके जो फेस होते हैं और डिफाइन करते हैं कि हमें अपने चारों तरफ देख के रहना चाहिए.
0: करेक्ट. और किसी भी तरफ वो देखे, उनकी आंखें, दैट इज अ स्पेशलिटी. एंड देयर इज ओनली वन पर्सन हु ड्रॉज हिज आईज, एंड वो फास्टिंग रह के बहुत ही निष्ठा के साथ. वाह, मैं हिंदी में बात कर रही हूँ.
1: बहुत अच्छी, आपकी हिंदी
0: बहुत
1: हो
0: ही
1: गई.
0: निष्ठा के साथ, अनुशासन के साथ वो गणेश जी की आंखें ड्रॉ करते हैं हर साल. एंड अगर आप वो गणेश जी का प्रतिमा देखो तो किसी भी तरफ से देखो आपको लगता है कि वो आप ही को देख रहे हैं.
1: जी बिल्कुल. और मैं तो गई भी हूँ दर्शन करने, और थोड़ी भीड़ रहती है मैम, लेकिन हमें अपने समय को अपने समय के साथ जाना चाहिए और थोड़ा सा पब्लिक में कॉपरेट करना चाहिए.
0: हाँ, एंड यू नो, डिसिप्लिन, जो भी रोड्स डाइवर्जन है प्लीज़ फॉलो दैट, कोऑपरेट विद द ट्रैफिक पुलिस, एंड हैव अ ब्लेस्ड दर्शन एंड कम बैक. सो वी टॉकिंग अबाउट खैरताबाद गणेश. अभी एक कॉलर ले ले,
1: यस यस.
0: लेट्स सी हु इज ऑन द लाइन. हेलो रेनबो. ओके, हेलो रेनबो. ऑल राइट, वी गेटिंग अनदर कॉल. हेलो रेनबो.
2: राधे राधे
0: राधे राधे.
2: ఎలా ఉన్నారు జయశ్రీ గారు?
0: చాలా బాగున్నారు మురళి గారు, మీరు ఎలా ఉన్నారు?
2: నేను చాలా అంటే చాలా బాగున్నాను.
0: ఈరోజు డబుల్
2: జాగృతి గారు,
0: సెలబ్రేషన్, హిందీ దివస్
2: అంటే
0: అండ్ గణేష్ చతుర్థి, అండ్ వీ
2: గణేష్
0: హావ్ జాగృతి
2: చతుర్థి,
0: విత్ మీ.
2: అదేనండి, జాగృతి గారికి కూడా రాధే రాధే.
1: రాధే రాధే.
2: అలాగే అదే అలాగే వినాయక చవితి, మీరు చెప్పిన హిందీ దివస్, ఈ రెండింటికి శుభాకాంక్షలు మీకు.
0: థ్యాంక్ యూ, సేమ్ టు యూ సర్.
2: థ్యాంక్ యూ అండి. జయశ్రీ గారు, జాగృతి గారు, మీరు ఇద్దరు ఉన్నారు కదా, అయితే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే మీరు కూడా ఇరువురు ముచ్చట పెట్టుకుంటున్నారు కదా, సరే మీ మీ ఇరువురిని కలుపుకొని ఒక మంచి, నాకు నా మనసులో ఒకటి మెదిలింది చెప్దామని
0: చెప్పండి
2: చెప్పేసి.
0: చెప్పండి, పర్లేదు.
2: అయితే జాగృతి గారు రాగానే మమ్మల్ని మేల్కొల్పిరు, అయితే వినాయకుడు వచ్చేసరికి ఏంటంటే మాకు విజిటం ఇచ్చేసాడు తను, సిద్ధి బుద్ధి. అయితే అయితే ఇంకోటి ఇంకోటి జయశ్రీ గారు వచ్చేసి ఏం చేశారంటే మీ పేరులో రెండున్నాయండి జయశ్రీ గారు. శ్రీ అనట గల ధనం, శ్రీ అంటేనేమో ధనం పైసా, అది ఇప్పించేశారు. జై అంటేనేమో విజయ, రెండు ఇచ్చేసారండి. అంటే మీ మీ ఇద్దరి వల్ల వినాయకుడు నడుమతల చేరి మాకు ఇవన్నీ చేకూర్చారు, బాగా సంతోషంగా ఉంది.
0: ఎంత అద్భుతంగా చెప్పారు మురళి గారు, చాలా చాలా బాగా చెప్పారు. ఐ విష్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ టు జాగృతి, లేకిన్ వర్డ్స్ ఫెయిల్, అమ్మాయికి తెలుగు రాదు కదా, సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ బ్యూటిఫుల్ వర్డ్స్. హా, హిందీలో చెప్పండి.
1: జీ జీ బిల్కుల్.
2: జాగృతి జీ,
1: జీ
2: आप लोग दो जने जो डिस्कशन करते हुए आप मतलब हेलो रेनबो तक आए हुए सुबह में 10 बजे से लेके अब तक, तो फिर मैं सोचा कि अरे इन दो जने डिस्कशन कर रहे, मतलब प्रोग्राम कर रहे, चाहे मैं भी इनमें शामिल हो गए तो अच्छा रहता बोल के मैं क्या सोचा, मेरे दिल में आए सो एक छोटा सा ऑब्जर्वेशन मैं आपसे शेयर करना चाह रहा हूँ जागृति जी.
1: हाँ बिल्कुल.
2: आपके नाम से क्या हो हम जागृति जी, मेरे को हम लोग जग गए आपके नाम से, जागृति से हम जग गए. तो विनायक चौथी है ना आज.
1: हाँ?
2: विनायक जी से क्या हुआ, हमें विजडम मिले सो है. और जयश्री जी है ना, जयश्री जी से क्या हुआ, जयश्री जी में क्या है, दो अद्भुत मतलब जो जीवन में चाहिए, जो जयश्री जी का नाम में है, श्री का मतलब जो है धन,
1: धन लक्ष्मी,
2: धन मिले सो है, और जय के मतलब क्या है, विक्री. ये आपके दोनों का नाम से और विनायक जी के आ जाने से मेरे मन में ऐसा आया आपसे शेयर कर लिए जागृति जी. आपको कैसे लगा?
1: बहुत अच्छा लगा. मुझे क्या लगता है, हमें कुछ कॉलर्स को बुला के यहाँ रेनबो में बात करना चाहिए मैम.
0: बिल्कुल.
1: इनकी बातें इतनी अच्छी है कि मुझे लगता है इनसे हमें इतनी स्क्रिप्ट भी लिखवा सकते हैं.
0: एब्सोल्युटली, ऑलवेज.
1: आप बहुत, आपने अपनी जो बातें शेयर की हैं हमारे साथ, बहुत ही अच्छा लगा. और ऐसे सबको अपनी बातें शेयर करनी चाहिए, मतलब हमारा दिन बन गया.

0: యు మే డాడీ
1: నేనే నేనే
0: మురళి గారు.
1: ఆప్ ఇంకోటి ఏంటంటే, మీరు రావడం వల్లనే కదండి, మీరు ఉండడం వల్లనే, మీరు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్లనే మాకు ఇటువంటి ఆలోచనలు. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కూడా జేసీ గారు మన వల్లనే అంత అవుతుంది అనేది ఊహించడం అన్నంత అమాయకత్వం ఇంకోటి ఉండదు. ఎప్పుడైనా కూడా రెండు దిక్కులకెళ్ళి వస్తేనే కదండి ప్రపంచమే గాని ప్రకృతి గాని నిలబడేది.
0: అవును అవును అవును కరెక్ట్ అండి.
1: ఇంకోటి ఏంటంటే, మనకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, మన నడుమదలు ఉన్నది అది కనపడదు, మనకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ దాని పేరే ప్రేమ, దాని పేరే మనము, అంటే మనుషులం. అది ఉంటేనే కదండి ఏదైనా కూడా ఇంత అద్భుతమైన ఒక ఏది మాట్లాడుకున్నా కడుపు, మనం తిన్నంత మాత్రంలో కడుపు నిండదు. ఇలాంటి మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు గుర్తొస్తే, అరే పలాని రోజు తను ఇట్లా అన్నాడు, నేను ఇట్లా అన్నాను అనేటివి గుర్తొచ్చి మనకు ఒక ప్రోత్సాహాన్ని, ఒక ఎనర్జీని ఇస్తుంది అని చెప్పేసి నేను నేను అనుకుంటాను. మీరేమనుకుంటారో తెలియదు.
0: 100% అది కరెక్ట్ అండి. ప్రేమ, ఆప్యాయత, మనము.
1: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఆప్యాయత. వీలైతే అగ్నిపథ్ నుంచి
0: మళ్ళీ ఇస్తానండి. అగ్నిపథ్ సే జై గణేష్ గానా హమ్ ప్లే కర్తే.
1: హావ్ ఎ గ్రేట్ డే బోత్ ఆఫ్ యు. థాంక్యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్. మురళి జీ కితనే మతలబ్ ప్యార్ సే కహ రహే థే కి గానా ఆల్రెడీ ప్లే కర్ చుకే హోంగే లేకిన్ ఫిర్ ఎక్ బార్ ప్లే కర్ దో హమారే లియే, తో హమ్ బిల్కుల్ ప్లే కరేంగే అగ్నిపథ్ ఫిల్మ్ సే జై గణేష్ గానా. అండ్ ఆఫ్ కోర్స్ మతలబ్ ప్యార్ హీ తో బునియాద్ హై హర్ చీజ్ కి. జసే మేనే బతాయా కి రాజా రామ్ మోహన్ రాయ్ జీ స్వతంత్రతా దివస్, స్వతంత్రతా మిల్నే సే పహలే ఉన్హోనే యే గణేష్ పండల్ కా ఏక్ ఏక్ నియమ్ నికాలా థా, ఔర్ ఉన్హోనే యే బతాయా కి జో భీ ఆప్ కౌన్ సే భీ రిలిజన్ సే హో, కహాన్ సే భీ హో, సాత్ మిల్కర్ जो फेस्टिवल मनाना है वो गणेश चतुर्थी है, और वो मनाने के बाद साथ में गाना है, साथ में मिलना है. और आपको एक और बात बता दूं कि हमारे हैदराबाद में, हमारे रामनगर में एक ऐसे शख्स है जो सालों से गणेश का आगमन कर रहे हैं, और इतने सालों से, 18 सालों से कर रहे हैं, और उनका नाम है मिस्टर सिद्दीक मोहम्मद जी. हाँ, और सिद्दीक मोहम्मद जी 18 साल से गणेश का आगमन कर रहे हैं रामनगर में, और इतना बड़ा गणेश इस साल तो इतना इतना खूबसूरत नरसिम्हा के अवतार में. मतलब ये कहना चाहती हूँ कि ऐसे बहुत सारे एग्जाम्पल्स हैं. हमारे सलमान खान जी बॉलीवुड के, वो भी हमेशा हर साल गणेश चतुर्थी मनाते हैं. मतलब गणेश जी ना, वो किसी के नहीं है, सबके है.
2: और शायद यहीं पे कहते हैं कि भारत में विविधता में एकता है. जो भारत है वो बहुत सारे धर्मों का समुदाय है, और सारे धर्म एक साथ मिलके ऐसा रहते हैं कि अगर हम चीनी में पानी डाल दें मैम तो आप डिफरेंस कर पाएंगी?
0: बिल्कुल नहीं.
2: बस ऐसे ही है हमारा भारत.
0: ब्यूटिफुल. जागृति की बातें तो इतनी खूबसूरत, तो मैं क्या कहूँ. चलो जागृति, गाने भी इतने खूबसूरत वाले बजा दो.
2: हाँ, तो अभी इसी बात पे हम अपना अगला गाना बजाने जा रहे हैं, किसी के मुस्कुराहटों.
0: बिल्कुल.

0: ఇరానీ చాయ్,
1: బన్ మస్కా,
0: హైదరాబాదీ బిర్యానీ,
1: టంగ్ ది కబాబ్,
0: కుర్బానీ కా మీఠా,
1: షహదూద్ మలాయ్.
0: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
1: and every dish has a story waiting to be told.
0: Exactly. That's why Jashne Hyderabad is your afternoon treat.
1: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
0: It's not just food.
1: It's culture, history and flavor rolled into one.
0: Jashne Hyderabad.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: आप सुन रहे हैं आकाशवाणी FM रेनबो 101.9, रेनबो के साथ लाइफ है रंगीन। और आज हमने बात
1: दंडा लैया वुंड्रा लैया दयुं चैया देवा
2: ఒచ్చే సరు వేణుగారు ఉర్రు తొలగించడానికి మన గణేష్ చవితి వేణుగారితో సెలబ్రేట్ చేసుకోండి.
1: నేను కూడా గణేష్ గారు లాగానే రెడీ అయిపోయాను. చూడండి
2: ఎంత అందంగా ఉన్నారో.
1: ఉండ్రాలు లోపల వేసుకొని ఎలా వచ్చాను, ఒక తొండం ఒకటి తక్కువైపోయింది, అయినా పర్వాలేదు.
2: గలగలా మాట్లాడే మాటలతో మా శ్రోతల్ని ఉర్రు తొలగించుతారు. అండ్ ఎస్, గణేష్ చవితి రోజు
1: శ్రోతల అంటే మా శ్రోతలు, మన శ్రోతలు, మా
2: శ్రోతలు టైమ్
1: మీ మా మన అన్నమాట. సో అయితే ఒక్కొక్క ప్రాంతాల్లో గణేష్ చతుర్థి డిఫరెంట్ డిఫరెంట్ జరుపుకుంటూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఫుడ్ ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మన దగ్గర ఉండ్రాలు ఉంటే ఇంకో దగ్గర రకరకాల నేమ్స్ మోదక్ ఇట్లా పిలుస్తూ ఉంటారు. బాంబేలో మాత్రం భారీ వినాయకులు అలా ఉంటది. కానీ మన హైదరాబాద్ గుర్తొచ్చే బడా గణేష్ ఎక్కడ ఉంది అంటే ఖైరతాబాద్ అడ్డా బాలాపూర్ లడ్డు.
2: అబ్సల్యూట్లీ.
1: సో రేడియో షోలో జాగృతి, వేణువు, అలాగే జయశ్రీ, ముగ్గురు త్రివేణి సంగమం, బ్యూటిఫుల్ వాయిసెస్ కంటిన్యూ దగ్గర రెయిన్బో FM 101.9 జస్ట్నీ హైదరాబాద్ నాట్ జస్ట్ అన్నమాట. బోల్డ్ అండ్ ఫుల్ రాక్ అయిపోతుంది. మంచి కాంప్లిమెంట్ ఎలా ఉంటుంది, ఎప్పటికి గుర్తుంటుంది కదా.
2: తప్పకుండా
1: మంచి గిఫ్ట్,
2: ఇంకా గుర్తుంటుంది.
1: మంచి టీయర్స్,
2: మంచి టీయర్స్ అనేవి ఉంటాయా?
1: ఉంటాయి. ఆనంద బాష్పాలు అంటారు కదా తెలుగులో, అలా అంటారులే. ఇంగ్లీష్ లో అయితే మీకు కొంచెం మిక్స్
2: చేసి
1: జాగృతి బోలో నా
0: जी बिल्कुल मैम, हमने शायद एक्सपीरियंस किया था खुशी के आंसू जब आपको तोहफा मिला था. और
2: बिल्कुल ऐसे मतलब खुशी के आंसू भी बहुत आते हैं, लेकिन अभी ना बप्पा को देख के खुशी के आंसू ही आना चाहिए, क्योंकि बप्पा हमारा प्रोटेक्शन करते हैं. और एक दिन साल में आता है जहां हम उनको पूजा करते हैं. और एक दिन नहीं, 9 दिन 11 दिन.
1: यस,
2: 11 डेज.
1: 11 डेज.
2: उसके बाद टाटा कहना, तब आते आंसू यार.
1: नहीं, लाइफ इज गुड.
2: My life is good.
1: ఎందుకంటే నేను గుండ్రంగా ఉంటాను, నా చేతి హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. జాగృతి హ్యాండ్ రైటింగ్ లాగా సూపర్ గా ఉంటుంది, అందుకని మనందరం బ్యూటిఫుల్ గుడ్.
2: బట్ టుడే జాగృతి రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్. టుడే ఇస్ హిందీ దివస్.
1: అందరిని జాగృతం చేసింది, నిన్ను నన్ను
2: జాగృతం కియా హై ఉస్నే. ఔర్ జాగృతి నే బహుత్ కుచ్ బతాయా అబౌట్ హిందీ దివస్ టుడే.
1: Oh, super.
2: And indeed, it was a wonderful show.
0: जी हाँ, आज था राष्ट्रीय आज है राष्ट्रीय हिंदी दिवस. और हमने बात किया कि ये 1949 में कब हमारे भारतीय संविधान में आया, और पोएट्स के बारे में, लेखक, कवि, पुराने कवि, और सबसे प्रसिद्ध हमारे जो नई कविता के कवि थे, हमारे पहले पॉलिटिशियन, नृत्य करने वाले अटल बिहारी वाजपेयी जी के बारे में बात किया. हमने ये भी बात किया कि भाषा हमें कैसे जोड़ के रखती है. ये कोई दीवार नहीं है, बल्कि एक ब्रिज है जो
1: అందరి
2: కోసం ఒక మంచి పాట, దండాలయ్య ఉండ్రాలయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకా కోరస్ పాడిన ఈ పాట కూలీ నంబర్ 1 సినిమాలోంచి. దీని తర్వాత ఓవర్ టు వేణు గారు. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిస్నింగ్. దిస్ ఇస్ ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: तो जागृति, आखिरी बात कुछ कहना है साइन ऑफ के पहले?
2: बहुत ही मजा आया. मतलब ये जो 4 घंटे का सफर था मैम, मुझे लग रहा था मेरी बातें कम पड़ रही है, समय कम पड़ रहा है. और ये जो फेस्टिवल में आप आई हमारे साथ देने, और स्टूडियो में एकदम मजा दुगना हो गया था.
1: यस एंड यस, वी साइनिंग ऑफ. दिस इज आरजे जयश्री,
2: दिस इज आरजे जागृति,
1: साइनिंग ऑफ.

101.9. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులు మయం. ఎస్, నేను వచ్చేసాను. మీ అందరికి బాగా తెలుసు, మీ అందరికీ బాగా పరిచయం. ఇందాక ఇంట్రో ఇచ్చాం కదా, వినాయక చవితి నైవేద్యంలో ప్రాంతం మారితే వంటకం ఎందుకు మారుతుంది? వినాయక చవితి అంటే పూజ ఒకటే కాదు, మన ప్రాంత రుచిని కూడా గుర్తు చేసే పండగ. ఒక ప్రాంతంలో ఉండే పంటలు, దొరికే పదార్థాలు అక్కడ నైవేద్యాలు నిర్ణయిస్తాయి. అందుకే తెలంగాణలో ఒక రకం నైవేద్యం, ఆంధ్ర ప్రాంతాల్లో మరో రకం కనిపిస్తుంది. మహారాష్ట్రలో మోదకం ప్రసిద్ధి అయితే మన దగ్గర ఉండ్రాళ్ళు, కుడుములు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వంటకం మారిన దాని వెనక ఉన్న భక్తి మాత్రం ఎక్కడైనా ఒక్కటే. ప్రకృతికి దగ్గరగా ఉన్న స్థానిక పదార్థాలతో దేవుడికి సమర్పించిన ఒక అందమైన సాంప్రదాయం. అంటే నైవేద్యం కేవలం ఆహారం కాదు, ఒక ప్రాంతపు సంస్కృతిని తరతరాలకు అందించే రుచికరమైన జ్ఞాపకం. ప్రాంతం మారితే రుచి మారచ్చు, కానీ వినాయకుడిపై మన భక్తి మాత్రం ఎక్కడైనా ఒకటే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులుమయం. మీరు వింటుంది రుద్రవీణ సినిమాలో నుంచి యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన పాట, శోభన గారు, చిరంజీవి గారు నటించిన ఈ సినిమా మీకోసం లోంచి వస్తుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్ బరోడా.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. తర్వాత ఏంటంటే విషయం మాట్లాడుకోవడానికి వస్తున్నాను. ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మనలో ఏం మారుతుంది, మీకు అందరికీ అర్థమైపోతుంది కదా. ప్రతిరోజు మనం కొత్త విషయం నేర్చుకోవడం వల్ల మనలో ఏం మార్పు చెందుతాం. ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకోవడం అంటే మనసుకు ప్రతిరోజు ఒక కొత్త కిటికీ తెరవడమే. చిన్న విషయమైనా అది మన ఆలోచన పరిధిని కొంచెం పెంచుతుంది. నిన్న తెలియనిది ఇవాళ తెలుసుకున్నప్పుడు మనలోని ఆసక్తి మరింత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకునే మనిషి వయసుతో కాదు ఆలోచనతో ఎదుగుతాడు. తెలుసుకోవడం పెరిగే కొద్దీ తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. అది మనలో వినయాన్ని పెంచుతుంది, ప్రశ్నించే

దాన్ని పెంచుతుంది. అందుకే ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవడం అంటే జీవితాన్ని ప్రతిరోజు కొంచెం కొత్తగా జీవించడం. నిన్నట మనకంటే ఇవాళ మనం కొంచెం మెరుగ్గా ఉండడమే అసలైన ఎదుగుదల అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగులమై. పాత వస్తువుల్ని పారేయలేకపోవడానికి కారణం వాటి విలువ, వాటితో ముడిపడిన జ్ఞాపకాల. కొన్ని పాత వస్తువులకి బయట విలువ ఉండకపోవచ్చు, కానీ మనసులో మాత్రం అపారమైన విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువు మన జీవితంలో ఒక క్షణాన్ని మన దగ్గర దాచిపెడుతుంది. పాత గడియారం కనిపిస్తే తాతయ్య గుర్తుకొస్తాడు, పాత పుస్తకం కనిపిస్తే బాల్యం గుర్తుకొస్తుంది. అందుకే మన వస్తువుని కాదు, దానితో కలిసి ఉన్న మనుషుల్ని, రోజుల్ని కాపాడుకుంటూ ఉంటుంటాం. కాలం ముందుకు వెళ్తుంది, కానీ జ్ఞాపకాలు మాత్రం కొన్నిసార్లు ఒక చిన్న వస్తువులో ఆగిపోతాయి. అందుకే పాతదనాన్ని వదిలేకపోవటం మొండితనం కాదు, మనసుకు విలువైన దాన్ని కాపాడుకోవాలనే భావన. కొన్ని వస్తువులు పాతబడతాయి, కానీ వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎప్పటికీ పాతబడవు. అవి మన ఇంట్లో ఉండేది వస్తువులుగా కాదు, మన జీవితంలో మధురమైన రోజులుగా. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో మీ లైఫ్ రంగులమయం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాప్తి.
4: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
8: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఎవరూ చూడని సమయంలో మనం చేసే పనులే మన అసలు వ్యక్తిత్వాన్ని చెబుతాయా? మనల్ని అందరూ చూస్తున్నప్పుడు మంచిగా ప్రవర్తించడం చాలా సులభం, కానీ ఎవరు చూడని సమయంలో మనం ఎలా ఉంటామన్నదే మన నిజమైన స్వభావానికి అద్దం పడుతుంది. ఎవరు చెప్పకపోయినా బాధ్యతగా పనిచేయడం, తప్పు జరిగితే మనమే ఒప్పుకోవడం అక్కడే తెలుస్తుంది. ప్రశంస కోసం కాకుండా మంచిని చేయగలిగినప్పుడే మన వ్యక్తిత్వం బలపడుతుంది. మన గురించి ప్రపంచం ఏమనుకుంటుందనుకుంటే మన గురించి మన మనసు ఏమనుకుంటున్నదే ముఖ్యం. ఎందుకంటే బయట మనకు ఒక రూపం ఉండొచ్చు, మనలో మాత్రం నిజమైన రూపం ఉంటుంది. అందుకే ఎవరూ చూడని సమయంలో కూడా మన విలువని నిజాయితీగా ఉండాలి, ఎందుకంటే మన వ్యక్తిత్వానికి నిజమైన ప్రేక్షకుడు చివరికి మన మనసే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నాకు మంచి మెసేజ్ వచ్చింది, ఏంటంటే లక్ష్మిగారు పంపించారు, తమ్ముడిలా కొడుకులా పలకరించు వేణు శ్రావణ్ గారు అని అన్నారు. ఏంటో నాకు అర్థం అవ్వలేదు, మెసేజ్ అర్థమే తమ్ముడిలా కొడుకులా పలకరించు అన్నారు అంటే అలా పలకరించానా పలకరించాలా ఏంటో తెలీదు, మన మెసేజ్కి అర్థం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: గ్యారంటీ ఆశల వెనక.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, సేయోగ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో ఇక్కడ ఏంటంటే విషయం, ఈరోజు వినాయక చవితి గల్లీ గల్లీలో చేసుకోవటం ప్రత్యేకమే, కానీ పెద్ద పెద్ద భారీ వినాయకుల సెట్టింగ్స్ మాత్రం ఖైరతాబాద్, బాలాపూర్ ఇలా చెప్పుకుంటే కొన్ని ప్లేసెస్లో మీకు బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎస్, 100% వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త వహించండి. మీ పిల్లలు, తర్వాత పెద్దవాళ్ళు, తొక్కులాటలు, దేవుని చూస్తూ ముందుకు వెళ్ళటం, ఫోన్స్, మొబైల్స్, మనకు ఎట్లా అయితే బ్లెస్సింగ్స్ ఇస్తారో అండ్ ఆ ఫోన్లు కొట్టేసే వాళ్ళకు కూడా అలాంటి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలి కదా అని అంటుంటాం. సో అందుకోసం చాలా జాగ్రత్త వహించండి. ఎవరినైనా క్షమించడం వాళ్ళ కోసం కాదు, మన ప్రశాంతత కోసమైనా. ఎవరినైనా మనల్ని బాధించినప్పుడు ఆ బాధను మనసులో మోస్తూ తిరగడం మనకే భారంగా మారుతుంది. క్షమించడం అంటే జరిగిన తప్పును సమర్థించడం కాదు, ఆ బాధ నుంచి మనల్ని మనం విడుదల చేసుకోవడం. కొన్ని గాయాలకు మందు కాలం ఇస్తుంది, మరికొన్ని గాయాలకి క్షమించడం ఉపశమనం ఇస్తుంది. మనసులో కోపాన్ని పట్టుకుని ఉండటం అంటే గతాన్ని ప్రతిరోజు మనతో పాటు మోసుకెళ్లడమే. క్షమించినప్పుడు ఎదుటివారి తప్పు మారకపోయినా మన మనసులోని భారమైనా తగ్గుతుంది. అందుకే క్షమించడం బలహీనత కాదు, మనశ్శాంతిని ఎంచుకునే ఒక గొప్ప బలం. కొన్నిసార్లు మనం ఎవరో ఒకరిని క్షమించడం కాదు, మనల్ని మనమే గతం నుంచి విడిపించుకోవటం. మన ప్రశాంతత కోసం మనసుకు భారమైన ఒక తలుపును మెల్లగా మూసివేయడమే క్షమించడం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగుల్మయం. మనసుకు నచ్చిన పని చేస్తే సమయం ఎందుకు తెలియదు? మనసుకు నచ్చిన పని చేస్తున్నప్పుడు మన దృష్టి మొత్తం ఆ పనిలోనే లీనమైపోతుంది. అందుకే గడియారం ముందు కదులుతున్నా మనకు సమయం గడిపించినట్టు అనిపించదు. ఇష్టంతో చేసే పనిలో అలసట కన్నా ఆనందమే ఎక్కువగా అనిపిస్తుంది. బలవంతంగా చేసే పని గంటలా అనిపిస్తే ఇష్టంతో చేసే పని క్షణంలా అనిపిస్తుంది. అందుకే మనకు నచ్చిన పనిలో మనసు పెట్టడం ఒక రకమైన ఆనందం. ఆ పని చిన్నదైనా పెద్దదైనా దానిలో మనసు ఉంటే దానికి ప్రత్యేకమైన విలువ వస్తుంది. మనసు ఎక్కడ ఆనందాన్ని కనుగొంటుందో అక్కడ సమయం కూడా నిశ్శబ్దంగా పరిగెడిపోతుంది. అందుకే మనసుకు నచ్చిన పని దొరికినప్పుడు సమయాన్ని చూడడం కంటే ఆ క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. కొన్ని ప్రదేశాలు వదిలి వచ్చినా మనసులో నుంచి ఎందుకు వెళ్ళిపోవంటే అది కానమాట. కొందరు పూజలో నిమగ్నమైపోతుంటారు, మనసు నచ్చిన పని కాబట్టి కాన్సన్ట్రేషన్గా చేస్తుంటారు. ఈరోజు వినాయక చవితి కాబట్టి చాలా మంది సెలబ్రేషన్ చేస్తారు. రకరకాల నైవేద్యాలు, పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూలు, ఉండ్రాళ్ళు, తాలికలు ఇలా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళకి నచ్చిన మెనూ మొత్తం అయితే ఈరోజు భోజనం చెయ్యాలనిపించదు. ఒక్కొక్కరు కూడా భుక్తాయసంతో రెడీ అయిపోయి ఒక్కొక్కరు కూడా వినాయకుల్లాగా అనిపించేస్తారు. ఎందుకంటే కదల్లేని స్థితిలో ఒక దగ్గరే ఉండి హాయిగా రెస్ట్ తీసుకుంటూ ప్రశాంతంగా పూజ, నైవేద్యం, అష్టోత్తరం, కథలు ఇవన్నీ చదువుకొని ఆఖరికి చందమామను చూడకుండా 4 అక్షంతలు వేసుకొని కథలు వింటుంటే విఘ్నాలు కలగకుండా ఉంటాయి, నీలాభనిందలు కలగకుండా ఉంటాయి, ఆనాడు కృష్ణుడికి కలిగాయంట ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా. నిజంగా అలా జరుగుతుందేమని చాలామందికి భయం ఉంటుంది తెలుసా. అందుకోసం ఈరోజు ఆకాశంలో చందమామను చూడకుండా మరి ఈ రెయిన్బోలో వచ్చే ఈ చందమామ వేసే ప్లాటర్ పాటలు వింటూ ఉన్నారు కదా హ్యాపీ అనమాట. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 మొత్తం మీ లైఫ్ రంగులమయం.

0: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదేరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలంతా గణపతి ఆశస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ పథకం కింద లక్కీ డ్రాలో ఎంపికైన ఎల్ఐజీ లబ్దిదారులకు ఈ వారంలోనే ప్లాట్ల కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు కమిషనర్ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఈ నెల 17వ తేదీన దేశవ్యాప్తంగా చేపడుతున్న సేవా అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా అభియాన్ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించనుంది. బీజేపీ ఎన్డీఏ పాలిత 21 రాష్ట్రాలు 2029లోగా ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెడతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలియజేశారు. భారతీయ న్యాయ సంహితతో దేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థ బలోపేతమైందని ఆయన పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలోనే శిక్షల రేటు 30% పెరిగిందని చెప్పారు. ఒమాన్ తీరంలో నిన్న వాణిజ్య నౌక ఎంటీఎల్ గయాపై జరిగిన దాడిని భారత్ ఖండించింది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులు పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఇంతవరకు నౌకలోని 13 మంది సిబ్బందిని భారత్ రక్షించింది. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ అథారిటీకి రోజుకు 18 గంటల పాటు పవర్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్లు, తానక్పూర్ మహేంద్రనగర్ లైన్ ద్వారా 54 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనుంది. యమెన్కు చెందిన హౌతీ తిరుగుబుడ్డదారులు దక్షిణ ఎర్ర సముద్రంలో మరిన్ని వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు. బాబ్ ఎల్ మాండబ్ జలసంధికి 160 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గ్రేటర్ హనీష్, లెస్సర్ హనీష్ ద్వీపాలలో హౌతీ రెబెల్స్ మోహరించారు. రాష్ట్రంలో నేడు రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్వారా AINNews_HVDని ఫాలో అవ్వండి. AIN న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో లైఫ్ రంగుల వయం. కొన్ని ప్రదేశాలు మనం వదిలి వస్తాం, కానీ అవి మనల్ని మాత్రం వదిలి వెళ్ళవు. ఎందుకంటే ఆ ప్రదేశంతో మన జీవితంలోనూ ఒక ముఖ్యమైన కాలం ముడిపడి ఉంటుంది. చదువుకున్న పాఠశాల, పెరిగిన ఇల్లు, స్నేహితులతో గడిపిన వీధి, ఇవన్నీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఒకసారి ఆ ప్రదేశం గుర్తొస్తే అక్కడి మనుషులు, మాటలు, నవ్వులు అన్నీ మనసులో తిరిగి కనిపిస్తాయి. దూరం పెరిగినా జ్ఞాపకాలకి దూరం ఉండదు. అందుకే కొన్ని ప్రదేశాలు మన చిరునామాలో లేకపోయినా మన జీవిత కథలో మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మనసుకు దగ్గరైన ప్రదేశం అంటే ఒక స్థలం కాదు, మన జీవితంలో మిలిగిపోయిన ఒక అందమైన అధ్యాయం. అందుకే కొన్ని చోట్ల నుంచి మనం బయటికి వస్తాం, కానీ అన్ని చోట్లను మనలో నుంచి బయటికి పంపలేం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. ఒక చిన్న ప్రశంస ఒక మనిషి రోజుని ఎలా మార్చగలదు. మనకు చిన్న మాటగా అనిపించిన ప్రశంస అంటే కాంప్లిమెంట్ ఎదుటివారి మనసులో మాత్రం పెద్ద వెలుగును నింపవచ్చు. ఎన్నాళ్ళుగోనో కష్టపడుతున్న వ్యక్తికి చాలా బాగా చేశారనే మాట కొత్త ఉత్సాహాన్ని ఇవ్వచ్చు. ప్రశంసకి డబ్బు అవసరం లేదు, మంచి మనసు ఉంటే చాలు. మన మాట ఒకరి ఆత్మవిశ్వాసాన్ని పెంచగలదు, ఒకరి నిరాశను తగ్గించగలదు. అందుకే నిజమైన ప్రశంసను దాచిపెట్టకూడదు. మనకు నచ్చిన మంచి పనిని చూసినప్పుడు ఆ మంచిని మాటల్లో గుర్తించడం కూడా ఒక మంచి అలవాటే. ఎవరికి తెలియదు, మనం చెప్పిన ఒక చిన్న మంచి మాట వారి జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగు కావచ్చు. కొన్నిసార్లు ఒక మంచి మాట ఒక మనిషికి రోజంతా గుర్తుండిపోయే అందమైన బహుమతిగా మారుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15 ప్రచురించబడింది. క్లైంట్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బరోడా ఖాతాదారులకు, సేయూ రాశులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి, ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day, only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన చేతి రాతలో మన వ్యక్తిత్వం కొంత కనిపిస్తుందా? మన చేతి రాత మన మాటలు మాత్రమే కాగితంపై పెట్టదు, మన అలవాట్లు ముద్రను కూడా చూపిస్తుంది. రాత పరిమాణం, అక్షరాల మధ్య దూరం, రాసే తీరు చూసి కొందరు వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నిస్తారు. అయితే చేతి రాత ఆధారంగా ఒక మనిషి స్వభావాన్ని పూర్తిగా నిర్ణయించలేం, ఎందుకంటే మన రాత, అలవాట్లు, వయసు, పరిస్థితి, వేగం, సాధనతో కూడి మారుతుంటాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం, చేతి రాతలో మన వ్యక్తిగత ముద్ర ఉంటుంది. అందుకే ఒకే మాటను 100 మంది రాసినా ప్రతి ఒక్కరి రాతలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మన సంతకంలాగే మన చేతి రాత కూడా మనం ఈ ప్రపంచంలో వదిలే ఒక చిన్న వ్యక్తిగత గుర్తింపు. మన గొంతు వినిపించకపోయినా మన చేతి రాత మాత్రం మనల్ని కొంతవరకు పరిచయం చేస్తూనే ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం. నేనే మీ వేణుతో వింటున్నారు ఈ సమయంలో.

బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి. బ్యాంక్ ఆఫ్

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమయం. నేనే మీ వేణుతో వింటున్నారు. ఈ సమయంలో డబుల్ కామీట వింటున్నారు. కొన్ని శబ్దాలు ఇష్టంగా, కొన్ని శబ్దాలు చిరాగ్గా ఎందుకు అనిపిస్తాయంటే, ఒకే శబ్దం ఒకరికి మధురంగా అనిపించవచ్చు, మరొకరికి మాత్రం అసహనంగా అనిపించవచ్చు. దానికి మన జ్ఞాపకాలు, అనుభవాలు, శబ్దం తీవ్రత, సందర్భం వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. చిన్నప్పుడు విన్న ఒక పాట పెద్ద కూడా మనసుకు హాయినివ్వటం అందుకే. అదే సమయంలో ఒక చెడు అనుభవంతో ముడిపడిన శబ్దం వినగానే మనసు అసహనానికి గురవుతుంది. మన చెవులు శబ్దాన్ని వింటాయి, కానీ మనసు దానికి అర్థాన్ని ఇస్తుంది. అందుకే కొన్ని శబ్దాలు కేవలం వినిపించు, జ్ఞాపకాలను కూడా మెలకొలుపుతాయి.

ఒక్కోసారి మనసుకు నచ్చేది శబ్దం కాదు, ఆ శబ్దంతో ముడిపడిన మన అనుభూతి. అందుకే ఒక శబ్దం చెవులకు వినిపించిన దాని అసలు స్పందన మనసులోనే మొదలవుతుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9, రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. నెక్స్ట్ ఏం మాట్లాడుకుందామంటే, ఎస్, కొంచెం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కదా. మన పేరు ఎవరో పిలిచినప్పుడు జనంలో ఉన్న మన చెవికి వెంటనే ఎలా వినిపిస్తుంది? మన పేరు కాబట్టిన మన పేరు స్వరం అలా గుర్తుండిపోతుందా? ఎలా ఎలా ఎలా మన పేరు ఎవరో పిలిచినప్పుడు జనంలో ఉన్న మన చెవికి వెంటనే ఎలా వినిపిస్తుంది? చుట్టూ ఎంతమంది మాట్లాడుతున్నా మన పేరు వినిపిస్తే మన దృష్టి ఒక్కసారిగా అటువైపు తిరుగుతుంది. ఎందుకంటే మన పేరు మనకు అత్యంత పరిచయమైన శబ్దాల్లో ఒకటి. మన చిన్నప్పటి నుంచే కుటుంబం, స్నేహితులు, ఉపాధ్యాయులు మన పేరుతోనే మనల్ని పలకరిస్తారు. అందుకే ఆ పేరు మన మెదడులో ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచిపోతుంది. జనంలో వందల మాటలు వినిపించినా మన పేరును మన మెదడు వేగంగా గుర్తిస్తుంది. ఇది మనలోని స్వీయ గుర్తింపుతో ముడిపడిన సహజమైన స్పందన. అందుకే మన పేరు ఒక పిలుపు మాత్రమే కాదు, నిన్నే పిలుస్తున్నాను అని మనసుకు చెప్పే ప్రత్యేకమైన సంకేతం. మన పేరు వినిపించిన క్షణంలోనే మన ప్రపంచం ఒక్కసారిగా ఆ పిలుపు వైపు తిరగడం నిజంగా అద్భుతమే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం వేణువుతో వింటున్నారు ఈ సమయంలో.

0: ஷம்.
1: ஹலோ லிசனர்ஸ், ஆர் யூ சம்வான் ஹூ லவ்ஸ் கெட்டிங் லாஸ்ட் இன் தி பேஜஸ் ஆஃப் அ குட் புக் அண்ட் விஷஸ் அதர்ஸ் குட் எக்ஸ்பீரியன்ஸ் தி சேம் ஜாய் தட் யூ ஃபவுண்ட் பிட்வீன் தோஸ் பேஜஸ்? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So, dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో 9 లైఫ్ రంగులమయం. మన నీడ మనతోనే ఉంటుంది, కానీ దానిని మనం ఎందుకు పట్టించుకోము? ఉదయం నుంచి సాయంత్రం వరకు మనతో పాటు నడిచే ఒక నిశ్శబ్ద సహచరి మన నీడ. మన అడుగులకు అడుగు వేస్తుంది, కానీ ఎప్పుడు మనకంటే ముందుకు రావాలని ప్రయత్నించదు. వెలుతురు ఉన్నప్పుడు కనిపిస్తుంది, చీకటి పడితే మాత్రం మాయమైపోతుంది. అయినా మనం దానిని ఎప్పుడూ గమనించం, ఎందుకంటే మన దృష్టి మన ముందున్న ప్రపంచంపైనే ఉంటుంది. నీడ మనకు ఒక చిన్న నిజాన్ని గుర్తు చేస్తుంది, మనతో ఉన్న కొన్ని విలువైన విషయాల్ని మనం గమనించకపోవచ్చు. మన పక్కన నిలిచే మనుషులు కూడా కొన్నిసార్లు నీడలాగే నిశ్శబ్దంగా మన వెంట ఉంటారు. వాళ్ళ విలువ మనకు తెలిసే లోపు వాళ్ళని గమనించడం మర్చిపోకూడదు, ఎందుకంటే మన వెంట నడిచే ప్రతి నీడల మన జీవితంలో తోడుగా ఉన్న ప్రతి మనిషి కూడా అమూల్యమే. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెడ్మతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల్మయం. పని మనిషి అని సంబోధన చేస్తూ ఉంటాం కదా, పనిని షేర్ చేసుకునేవాళ్ళు పని మనిషి, ఆ పనిని కేటాయించిన వాళ్ళు, ఆ పని కోసం వారు నియమించిన అధికారి, నియంత, అధినేత అని. ఒకరి దగ్గర మనం పని చేస్తున్నామంటే తల వంచినట్టు ఏం కాదండి, ఆ పనిని సావధానంగా చేసి వారిచ్చే మూల్యాన్ని మన జీవితానికి, మన పిల్లలకు ఉపయోగించే ఒక ఖజానాను ఏర్పాటు చేసుకుంటున్నాం. ధనవంతుల ఇళ్లల్లో మనం పనిచేస్తున్నామంటే చిన్నతనమేం కాదు, ఆషామాషిగా కూడా కాదు, అది ఉచితంగా కూడా కాదు. వారిచ్చే కానుకలు, అభిమానము ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక యజమానికి ఉన్నతంగా ఉండే, తన నీడలా ఉండే ఒక మంచి మనిషి అన్నమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఈ మధ్యకాలంలో నేను పెళ్ళి

పెళ్ళికి అక్కడక్కడ వెళ్ళి ఉన్నాను. మా రాధగారి ఇంటికో, ఖమ్మంలో లక్ష్మీనారాయణ గారి ఇంటి వాళ్ళ అబ్బాయి శ్రవణ్ పెళ్ళికో ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక పని చెప్పినంటే, ఈ పని నాది, ఈ పని వీళ్ళది, ఆ పని వాళ్ళది, ఇది నేను చేయాలి, అది వాళ్ళు చేయాలని కాకుండా, ఇది ఇది నేను చేయాలి, అది నేనే చేయాలి, అది నేనే చేయాలి, ఇది నేనే చేయాలి, అన్నీ నేనే చేయాలి, అన్నీ తానే ఉండాలి, ప్రతి చోట తానే ఉండాలి. ఈ ఒక యజమానికి ఎలా తగ్గట్టుగా పని చేస్తుంటారో ఆ పనిని

చేస్తుంటారు, ఆ పనిని షేర్ చేసుకొని తను ఓన్ చేసుకొని, ఈ సామ్రాజ్యానికి క్వీన్ నేనే, ఈ ఇంటికి క్వీన్ నేనే, మా యజమానురాలు ఉన్నా సరే ఈ మొత్తం సామ్రాజ్యం నేనే, నేనే హ్యాండిల్ చేయాలి, నేనే ఓనర్, నేననే మొత్తం ఇన్సెంటివ్ తీసుకోవాలి, అన్నిట్లా తానై ఉండాలి, తనంతట తానై ఉండి ప్రతి ఒక్కరి ద్వారా శభాష్ అనిపించుకుంటూ ప్రశంస కురిపించుకుని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక వేణు అయి ఉంటాడు, ఒక రాగిణి అయి ఉంటుంది, ఒక రాధ అయి ఉంటుంది, ఒక నాగమణి అయి ఉంటుంది, ఒక లక్ష్మీనారాయణ ఉంటుంది, ఒక శ్రేయ అయి ఉంటుంది, ఒక వైష్ణవి అయి ఉంటుంది, ఒక శ్రవణ అయి ఉంటాడు, ఇలా పేర్లు చెప్పుకొని పోతే ఒక లిస్ట్ అంతా ఉంటుందండి. ఒకరి అభిమానాన్ని మూట కట్టుకోవాలంటే, ఎదుటి వాళ్ళని ఆకర్షించాలంటే వాళ్ళు చేసిన పైన నిబద్ధత, కమాండింగ్, నమ్మకం ఉండాలి. ఒక బంగారు ఆభరణాలు ఇచ్చినా వీళ్ళకి ఇచ్చినా ఏం కాదు, వీళ్ళు సావధానంగా తీసుకొచ్చి మనకు అప్పచెప్తారు, అంతే వీళ్ళకున్న, వీళ్ళ మీద ఉన్న అంత భరోసా. ఇది ఇచ్చినా సరే ముట్టుకోరు, వాళ్ళు ఇచ్చినా కూడా తినరు, ఇది ఇచ్చినా సరే వాళ్ళు కాపాడతారు అనే ఒక రక్షణ ఉంటుంది చూసారా. యజమానికి ఎంత సొమ్మున్నా సరే హాయిగా నిద్రపోయే రోజు మంచి పనివాళ్ళు, మంచి పని మనిషి ఇంట్లో ఉన్నప్పుడు అండి. అది మరి మీరు వింటున్నారు 2 FM 101.89 తో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. నేను మీ వేణుతో వింటున్నారు. ఈ సమయంలో మనం నడుస్తున్నప్పుడు సహజంగానే మన చేతులు ముందుకు వెనక్కి ఎందుకు కదులుతాయంటే, మనిషి నడకలో చేతులు ముందుకు వెనక్కి కదలటం చాలా సహజమైన శరీర కదలిక. ఒక కాలు ముందుకు వెళ్ళినప్పుడు శరీర సమతుల్యత కోసం ఎదురువైపు చేయి కదులుతుంది. ఈ కదలిక నడకలో శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చేతులను అసలు కదపకుండా నడిస్తే మన నడక కొంచెం అసహజంగా అనిపించడానికి ఇదే కారణం. మన శరీరంలోని ఎన్నో కదలికలు మన ఆలోచించకుండానే జరుగుతుంటాయి. అంటే మన శరీరం ప్రతి అడుగులోనూ తన సమతుల్యతను తానే చూసుకుంటుంది. మన నడకలో కనిపించే చిన్న కదలిక కూడా ప్రకృతి మన శరీరానికి ఇచ్చిన అద్భుతమైన సమన్వయం. మనకు తెలియకుండానే మన శరీరం ప్రతి అడుగును ఎంత అందంగా సమన్వయం చేసుకుంటుందో ఇదే ఒక ఉదాహరణ అనమాట. చాలామంది వయ్యారంగా నడిచినా, అంశనడకలా నడిచినా, సో రాజసంలా నడిచినా, టీవీగా నడిచినా, ఎలా నడిచినా సరే ఒక చెయ్యి ముందుకి ఒక చెయ్యి వెనక్కి, ఒక కాలు ముందుకి ఒక కాలుకి, అంతే. రెండు కాళ్ళు కట్టేసినగా కప్పగంతుల్లాగా ఎగరలేం కదా. ఇయ్యా చేతులు కట్టుకుని ఎంత దూరం ఆడగలం, కొంత దూరం ఆడగలం. పరిగెత్తడానికి కూడా రెండు చేతులు కూడా మన గాలిని పక్కకి ఇసిరేసి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. అవును కదా, వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. బడిలో గుడిలో గంట ఎందుకు కొడతారు? గంట శబ్దం మన సంస్కృతిలో చాలా కాలంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. గుడిలో గంట మోగించడం భక్తిని, పవిత్రమైన వాతావరణం గుర్తు చేసే సాంప్రదాయం. బడిలో గంట మోగితే ఒక పాట ముగిసిందని లేదా మరో సమయం మొదలైందని అందరికీ అర్థమవుతుంది. అంటే ఒకే శబ్దం రెండు వేర్వేరు ప్రదేశాల్లో రెండు రకాల సంకేతాలను ఇస్తుంది, కానీ రెండింటిలోని ఒక సామ్యం ఉంది. మన దృష్టిని ఒక క్షణం ఆ శబ్దం వైపు మళ్లించడం. ఒకటి మనసును కేంద్రీకరించమంటే మరొకటి మన సమయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే గంట కేవలం శబ్దం కాదు, సమయాన్ని, క్రమాన్ని, మనసును మేల్కొల్పే ఒక సంకేతం. ఒక చిన్న గంట శబ్దం మన జీవితంలో ఒక కొత్త సమయానికి శ్రీకారం చుట్టే సంకేతంగా మారుతుంది. ఇలా కొన్ని రైల్వే స్టేషన్స్లో కానీ, తర్వాత ఫైర్ ఇంజిన్ ప్లేస్లో కానీ, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఆ ప్లేస్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసులో కానీ గంట ఉంటుంది. గంటానాదం ఆ శబ్ద తరంగాలకి అక్కడ ఉన్న దుష్టశక్తులు కూడా దూరం అవుతుంటాయి అంటారా. ఆ గంట ధ్వని ప్రకంపనాలు దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రదేశాన్ని కూడా ఒక సరెండర్ చేస్తుందట. అందుకోసం ఘంటానాదం చేస్తారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: మరికొద్దిసేపట్లో రెయిన్బో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ఆ తర్వాత ప్రధానమంత్రిగా గత 25 ఏళ్లుగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ పుట్టినరోజును బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 17వ తేదీన నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. క్షిప్రా నది వెంబడి ఉన్న వివిధ ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగిస్తారు. రాజస్థాన్లోని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. 10 మున్సిపల్ కార్పొరేషన్లకు 6 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంటే పాలి బికినర్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. 47 మున్సిపల్ కౌన్సిలర్లో 34 చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 252 మున్సిపాలిటీలకు బీజేపీ అభ్యర్థులు 150 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్లో టిమ్స్ ఉస్మానియా నూతన ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలియజేశారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్లో 100 పడకలను విదేశీ రోగుల కోసం కేటాయించామని తెలియజేశారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 69 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ సంకటహర మహాగణపతికి గవర్నర్ శివప్రతాప్ శుక్ల దంపతులు తొలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ఇలంతకుంటలో 32.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోయిన్పల్లిలో 18.3, వేములవాడలో 13.6, ఎల్లారెడ్డిపేటలో 13.1, వేములవాడ రూరల్లో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాకిస్తాన్కు చెందిన 362 మెట్రిక్ టన్నుల ఎండు ఖర్జూరాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ కింద 13 కంటైనర్ల ఎండు ఖర్జూరాలను అడ్డగించారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరాచీ పోర్టు నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు, అక్కడి నుంచి భారత్కు సముద్ర మార్గంలో రవాణా చేస్తుండగా వీటిని సీజ్ చేశారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా భారతదేశంతో కొత్త సంబంధాలను బంగ్లాదేశ్ కోరుకుంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కోబిర్ అన్నారు. అంతర్జాతీయ వేదికల కంటే ద్వైపాక్షిక చర్చల ద్వారానే భారత్తో కొత్త సంబంధాల దిశగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్లో తట్టు వ్యాధితో 15వ తేదీ నుంచి మరణించిన వారి సంఖ్య 1022కు పెరిగింది. గత 24 గంటల్లో 905 మందికి టెస్టులు చేస్తే అందులో 67 మంది వ్యాధి నిర్ధారణ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AINews_HVDని ఫాలో అవ్వండి. AIN న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
0: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సో ఇప్పుడు ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్ ఇండియా అంటే ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, భారతదేశంలో ఎక్కడ లాభాలు వస్తాయి, వ్యాపారం ఎలా చేయాలి, వ్యాపారం చేయటం వచ్చా రాదా, పెద్దవాళ్ళకి వస్తే పిల్లలకి ఎలా నేర్పాలి. ఒక రూపాయి పెట్టుబడి వెనుక ఎన్నో ఉద్యోగాలు పుడతాయట. ఒక రూపాయి పెట్టుబడి అంటే కేవలం ఒక చోట డబ్బు చేరడం కాదు, ఒక ఆర్థిక చక్రం తిరగడం. ఒక సంస్థ మొదలైతే దానిలో నేరుగా పనిచేసే ఉద్యోగాలతో పాటు ఎన్నో అనుబంధ పనులు పుడతాయి. ముడిసరుకు అందించేవారు, రవాణా చేసేవారు, ప్యాకింగ్ చేసేవారు, సేవలు అందించేవారు కూడా దాని ద్వారా ఉపాధి పొందుతారు. అందుకే పెట్టుబడి ప్రభావాన్ని ఉద్యోగాల సంఖ్యతో మాత్రమే కొలవడం కష్టం. ఒక పెట్టుబడి ఒక కుటుంబానికి ఆదాయం ఇవ్వచ్చు, ఆ ఆదాయం మరో వ్యాపారానికి బలం కావచ్చు. ఇలా ఒక రూపాయి అనేక చేతుల్లోకి వెళ్ళి ఆర్థిక చలనాన్ని పెంచుతుంది. అందుకే పెట్టుబడి అంటే డబ్బు పెట్టడం మాత్రమే కాదు, అవకాశాలను సృష్టించే ప్రక్రియ. ఒక పెట్టుబడి విలువ దాని మొత్తంలో మాత్రమే కాదు, అది సృష్టించే అవకాశాలు కూడా ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం, ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టదు స్వీటు హాటు ఘాటు నాటు నీటు.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. మన ఇంట్లో వాడే వస్తువు వెనుక పెట్టుబడి ప్రయాణం ఎలా ఉంటుంది? మన ఇంట్లో కనిపించే ప్రతి వస్తువు వెనుక మనకు కనిపించని ఒక పెద్ద ప్రయాణం ఉంటుంది. ముడి సరుకు సేకరణ నుంచి తయారీ, నాణ్యత పరీక్ష, ప్యాకింగ్, రవాణా, విక్రయం వరకు ఎన్నో దశలుంటాయి. ప్రతి దశలోని మనుషులు, యంత్రాలు, నైపుణ్యం, మౌలిక సదుపాయాలు అవసరం. వీటన్నింటికీ పెట్టుబడి అవసరం ఉంటుంది. అందుకే మన చేతులకు వచ్చిన ఒక వస్తువు వెనుక ఒక సంస్థ మాత్రమే కాదు, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆ ప్రయాణంలో ఎన్నో కుటుంబాలకు ఆదాయం, ఎన్నో వ్యాపారాలకు పని లభిస్తుంది. అంటే మన ఇంట్లోని ఒక చిన్న వస్తువును చూస్తే దాని వెనుక ఉన్న పెద్ద ఉపాధి గొలుసును కూడా చూడాలి. మన ఇంటి గుమ్మం దాటిన ప్రతి వస్తువు వెనుక ఎన్నో చేతుల శ్రమ, ఎన్నో పెట్టుబడుల ప్రయాణం ఉంటుంది. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telanganam brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telanganam,
1: the voice of our home state.
3: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
4: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. సినిమా నుంచి మొబైల్ వరకు సృజనాత్మక రంగాల్లో

పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి. పెట్టుబడి అంటే కర్మాగారాలు, యంత్రాలు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు అవకాశం కల్పించడం కూడా. సినిమాకి పెట్టుబడి వస్తే నటీనటులతో పాటు రచయితలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు, కార్మికులకు పని లభిస్తుంది. అదేవిధంగా కొత్త అనువర్తనానికి పెట్టుబడి వస్తే ఆలోచన, రూపకల్పన, సాంకేతిక నైపుణ్యం అన్నీ కలిసి ఒక సేవగా మారతాయి. సృజనాత్మక రంగాల్లో పెట్టుబడి ప్రతిభకు వేదికను కల్పిస్తుంది. ఒక కొత్త ఆలోచనకు సరైన సహాయం దొరికితే అది ఒక ఉత్పత్తిగా, సేవగా, సంస్థగా మారవచ్చు. అందుకే సృజనాత్మకతకు పెట్టుబడి అంటే భవిష్యత్తు ఆలోచనలకు తలుపులు తెరవడం. ఒకరి ఊహకు బలం చేకూర్చిన పెట్టుబడి ఎన్నో మందికి అవకాశాలను సృష్టించగలదు. అంటే ఒక ఆలోచనకు పెట్టుబడి పెడితే కేవలం వ్యాపారం కాదు, సృజనకు కూడా జీవం పోస్తున్నట్టే. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం. వ్యవసాయ ఉత్పత్తి నుంచి ప్రపంచ బ్రాండ్ వరకు రైతు పంటకు విలువ ఎలా పెరుగుతుంది? రైతు పండించిన పంట పొలం దాటి వెళ్ళిన తర్వాత దాని విలువను పెంచే ఎన్నో దశలు మొదలవుతాయి. శుభ్రపరచడం, నిల్వ చేయటం, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నాణ్యతను కాపాడడం వంటి ప్రక్రియలు పంటకు అదనపు విలువను తీసుకొస్తాయి. స్థానికంగా అమ్మే ఒక ఉత్పత్తి సరైన రూపకల్పంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చేరవచ్చు. అందుకు మౌలిక సదుపాయాలు, సాంకేతికత, మార్కెట్ పరిజ్ఞానం, పెట్టుబడి అవసరం. ఇలా పంట కేవలం ముడి ఉత్పత్తిగా కాకుండా విలువైన ఉత్పత్తిగా మారుతుంది. ఈ ప్రయాణంలో రైతు పాత్ర మొదటి అడుగు మాత్రమే కాదు, మొత్తం విలువ గొలుసులో కీలకమైన భాగం. పొలంలో మొదలైన ప్రయాణం ప్రపంచ మార్కెట్ వరకు చేరినప్పుడే పంటకు ఉన్న అసలు సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. రైతు పండించిన పంటకు విలువ పెరగడం అంటే రైతు శ్రమకు మరింత విలువ దక్కడం. మరి మీరు వింటున్నారు రెయిన్బో FM 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంకులమయం. సాంకేతికతలో పెట్టుబడి అంటే యంత్రాలు మాత్రమేనా, మనిషి నైపుణ్యానికి పెట్టుబడి అంటే ఏమిటి? సాంకేతికత ఎదగాలంటే యంత్రాలు మాత్రమే సరిపోవు, వాటిని సరిగ్గా ఉపయోగించే మనుషులు కూడా కావాలి. కొత్త యంత్రాన్ని కొనడం ఒక పెట్టుబడి అయితే దాన్ని నడిపే వ్యక్తికి శిక్షణ ఇవ్వడం అంతకంటే ముఖ్యమైన పెట్టుబడి. జ్ఞానం, నైపుణ్యం, పరిశోధన, శిక్షణపై పెట్టే పెట్టుబడి సంస్థను దీర్ఘకాలంలో బలపరుస్తుంది. ఎందుకంటే యంత్రం మారచ్చు, కానీ నేర్చుకున్న నైపుణ్యం మనిషితో పాటు ముందుకు వెళ్తుంది. నైపుణ్యం పెరిగితే ఉత్పాదకత పెరుగుతుంది, కొత్త అవకాశాలను సృష్టించే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే మనిషిపై పెట్టుబడి అంటే కేవలం ఉద్యోగి అభివృద్ధి కాదు, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడి. సాంకేతికత శక్తి యంత్రాల్లో ఉంటే దానికి దిశ చూపించే శక్తి మనిషి నైపుణ్యం ఉంటుంది. యంత్రాలు భవిష్యత్తు నిర్మించవచ్చు, కానీ వాటిని నడిపించే నైపుణ్యం ఉన్న మనుషులే ఆ భవిష్యత్తుకి రూపమిస్తారు. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.

మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ లైఫ్ రంగుల మయం. సాంకేతికతలో పెట్టుబడి అంటే మనం జనరల్గా పెట్టుబడులు అంటే ఎలా చేస్తాం? ఒక ఆలోచనకు డబ్బు దొరికితే సరిపోతుందా? ఆలోచన వ్యాపారంగా మార్చే అసలు ప్రయాణం ఏమిటి? ఒక గొప్ప ఆలోచనకు పెట్టుబడి దొరకడం ప్రారంభం మాత్రమే, విజయం అక్కడి నుంచి మొదలవుతుంది. ఆ ఆలోచన నిజంగా ఎవరి సమస్యను పరిష్కరిస్తుందో తెలుసుకోవాలి. తర్వాత దాన్ని ఉపయోగకరమైన ఉత్పత్తిగా లేదా సేవగా మార్చాలి. నాణ్యత, ఖర్చు, మార్కెట్, వినియోగదారుల అవసరాలు అన్నింటికీ అర్థం చేసుకోవాలి. తప్పులు వస్తే వాటి నుంచి నేర్చుకుని ఆలోచన మెరుగుపరచాలి. పెట్టుబడి డబ్బును ఇస్తుంది, దానికి దిశ ఇచ్చేది పట్టుదల, ప్రణాళిక, నైపుణ్యం. అందుకే ఆలోచన పుట్టడం గొప్ప విషయం అయితే దాన్ని నిలబెట్టే ప్రయాణమే అసలైన విజయం. డబ్బు ఒక ఆలోచనకి బలం ఇవ్వగలదు, కానీ దాన్ని విజయంగా మార్చేది సరైన దృష్టి, కృషి, నిరంతర ప్రయాణం. మరి మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బో తో మీ లైఫ్ రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నేశ్వరుడి ఆశస్సులతో ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగిపోయి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా 25 ఏళ్లుగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17వ తేదీన సేవా సంకల్ప అభియాన్ను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఆ రోజు సాయంత్రం భారీ దీపోత్సవం నిర్వహిస్తారు. క్షిప్రా నది వెంబడి ఉన్న వివిధ ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించనున్నారు. భారత్ చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనిక మోహరింపులు 2025లో గణనీయంగా తగ్గాయి. ఉత్తర సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగ్గినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. భారత్లో బహుళ భాషల ఉనికి దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు హిందీ భాష దినోత్సవం సందర్భంగా ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు. హిందీ భాష ఏ ఇతర భాషకు పోటీ కాదని, అది జాతీయ ఐక్యతకు ఒక ముఖ్యమైన అనుసంధాన సూత్రమని అన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో 147 బొగ్గు బ్లాక్లను వేలం వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన వాణిజ్య బొగ్గు గనుల ద్వారా దేశానికి సుమారు 47,500 కోట్ల రూపాయల వార్షిక ఆదాయం సమకూరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు పటిష్ట భద్రత కల్పించినందుకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ ఠాకూర్ కుమార్ను లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు అభినందించారు. పలు దేశాల అధినేతలు పాల్గొన్న ప్రపంచ సదస్సును సజావుగా, సురక్షితంగా నిర్వహించారంటూ పోలీస్ కమిషనర్తో పాటు ఢిల్లీ పోలీస్ బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు. భారతదేశ టోకో ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో పెరిగింది. జులైలో 9.78% ఉంటే ఆగస్టులో 9.92% పెరిగింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం టోకో ధరల ద్రవ్యోల్బణం వరుసగా 4 నెలలు కూడా 9% మార్కుకు పైన కొనసాగింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు నేపాల్ విద్యుత్ అథారిటీకి రోజుకు 18 గంటల పాటు పవర్ సప్లై చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముజాఫర్పూర్ దల్కీబార్ లైన్ ద్వారా 600 మెగావాట్లు, తానక్పూర్ మహేంద్రనగర్ లైన్ ద్వారా 54 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేయనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AINNews_HYDని ఫాలో అవ్వండి. AINNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా ఆగస్టు 15న ప్రచురించబడింది. క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశ అక్టోబర్ 7 వరకు పొడిగించారు. మీ వివరాలు జాబితాలో చెక్ చేసుకోండి. కొత్తగా ఓటర్గా నమోదుకు ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, తొలగింపులకు ఫామ్ 7, ఇతర సవరణలకు అలాగే చిరునామా మార్పిడికి ఫామ్ 8 ను సమర్పించాలి. స్పెషల్ క్యాంపెయిన్ 2వ దశలో భాగంగా ఈ నెల 12-13 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో మీ బిఎల్ఓలు అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people,

0: బరోడా ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, శ్రోతలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అతి తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన ప్రాసెసింగ్ తో మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి బ్యాంక్ ఆఫ్ బరోడాతో.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్, చంటీలో నుంచి మూవీలో నుంచి పాట విన్నారు. అయితే బాలుగారు చిత్రగారు పాడిన పాట, బాలకృష్ణ గారు దివ్యభారతి గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా ధర్మక్షేత్రం. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాట చాలా రొమాంటిక్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే జానకి గారి పాట, విజయశాంత్ శ్రీదేవి గారి కోసం పాడిన పాట సిరిమల్లె పువ్వు అంటూ 16 ఏళ్ల వయసు, ఇది కూడా వచ్చేస్తుంది బ్యాక్ టు బ్యాక్. ఇంకోటి ఏంటంటే, ఒక జీవిత యొక్క పరమార్థం అర్థం తెలుసుకోవడానికి చిరునవ్వులతో బతకాలి, చిరంజీవి బతకాలని డాక్టర్ వెనగల రాంబాబు గారు మీ శ్రేయోభిలాష చిత్రం కోసం రాశారు. ఈ పాటలో చాలా ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులైనా పెద్ద ఆర్టిస్టులైనా అందరూ కలిసి ఒక రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్లో ఒక వెహికల్ అందరూ సూసైడ్ చేసుకుని వెళ్తుంటారు. సో ఆ కాంబినేషన్లో వచ్చే సాంగ్, ఈ సాంగ్ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు కూడా ఆఖరికి వద్దు అని తను చాలించిన వాళ్ళు ఉన్నారు. హుసేన్ సాగర్లో దూకుదామనుకున్న వాళ్ళు కూడా వద్దనుకొని బతుకు జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. చిరునవ్వులతో బతకాలి, చిరంజీవిగా బతకాలి అంటూ ఈ పాట మరి మీకోసం వచ్చేస్తే బ్యాక్ టు బ్యాక్గా వింటూ ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.2 రెయిన్బోతో మీ లైఫ్ రంగులమయం.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను

0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

మీరు వింటున్నారు తాజా ట్యూన్స్. తర్వాత పాట ఏంటంటే ఔరా అంబక్కు చెల్ల, అర్థమైపోయింది కదా. ఆపద్ బాంధవుడు బాలుగారు చిత్రగారు పాడిన పాట. బాలుగారు చిత్రగారు పాడిన పాట రమ్యకృష్ణ వెంకటేష్ గారు కాంబినేషన్లో ధర్మచక్రం ధీర సమీర అనే వస్తుంది. అలాగే మరి జానకి గారు బాలుగారు పాడిన పాట మరో పాట, చిరంజీవి గారు కాంబినేషన్, విజయశాంతి గారు కాంబినేషన్, పారావుషార్ అంటూ వచ్చేస్తాయి బ్యాక్ టు బ్యాక్గా. మరి మీకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్. మళ్ళీ మండే రోజు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాబాయ్. మీ వేణువు ఈ అబ్బాయి చాలా మంచోడు, మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.

ఇప్పుడు మీరు ఇది మన చట్టం సార్ఫాసిక్ యాక్ట్ ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక ఏ పరిస్థితుల్లోనైనా రుణగ్రహీత కట్టలేకపోతే సర్ఫేసీ యాక్ట్ ప్రకారం ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సర్ఫేసీ యాక్ట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రసాద్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: ప్రసాద్ గారు, ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో రుణగ్రహీతకి సర్ఫేసీ యాక్ట్ అసలు అప్లికబుల్ అవుతుంది?
1: జనరల్గా బ్యాంకులో ఎవరైతే రుణం తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ లోన్స్ ఏదైతే పద్ధతిలో వాళ్ళు ఒప్పుకున్న ప్రకారం వాళ్ళు ఈఎంఐ కావచ్చు, కొన్నిసార్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరువేరుగా ఉంటాయి. హవెవర్ ఎన్పిఏ డిక్లేర్ చేస్తే అకౌంట్ ఎన్పిఏ కావాలి. ఫస్ట్ దానికి సర్ఫేస్ ఇనిషియేట్ చేయాలంటే ఎన్పిఏ కావాలి అకౌంట్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అన్నట్టు. ఆ ఎన్పిఏ అయ్యేందుకు జనరల్గా అయితే 3 మంత్స్ ఈఎంఐ వస్తుంది. ఇంకా వేరే కొన్ని కొన్ని వాటికి డిపెండ్స్ అపాన్ ద లోన్ కూడా, బట్ బేసిక్గా జనరల్గా అయితే 3 మంత్స్ కట్టకపోతే ఎన్పిఏ డిక్లేర్ చేసే ఆర్బీఐ నామ్స్ ప్రకారం ఎన్పిఏ చేయవచ్చు.
0: ఎన్పిఏ డిక్లేర్ చేయడానికి అధికారి ఎవరు, డిస్క్రిప్షన్ ఎవరు?
1: నామ్స్ ఉంటాయి, అది అయిపోతుంది, అకౌంట్ ఎన్పిఏ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఏదైతే నామ్స్ పెడుతుందో దాని ప్రకారం అది ఎవరితో సంబంధం లేదు, అది ఎన్పిఏ అయిపోతుంది. సర్ఫేసి ఇనిషియేట్ చేయాలన్నది లేదా అనేది బ్యాంక్ అధికారికి వాళ్ళ దగ్గరనే ఉంటుంది ఆ పవరు. అయితే బ్యాంక్లో ఈ యాక్ట్ పెట్టిన కొత్తల్లో ఏమైందంటే, ఈ ఎవరంటే వాళ్ళు ఇట్లా పెడితే ఎవరైతే రుణగ్రహీతల మీద విచ్చలవిడిగా వాళ్ళ మీద ఈ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇబ్బంది అవుతుండొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు సుప్రీంకోర్టులో చాలామంది ప్రశ్నించారు, యాక్ట్నే ఛాలెంజ్ చేశారు. అప్పుడు చీఫ్ మేనేజర్ స్థాయి మనుషులే దీన్ని ఇనిషియేట్ చేయాలా అని, అంటే వాళ్ళకు ఒక డిస్క్రిషన్ అన్నట్టు. అయితే వాళ్ళకు ఒక సమస్య మీద అవగాహన ఉంటుంది, ఇది నిజంగానే దీనికి యాక్ట్ అప్లై చేయాలనా వద్దా అనే విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంటుందని ఓ బ్యాంకులో కానీ చీఫ్ మేనేజర్ స్థాయి అధికారికి ఇది వాళ్ళకు ఇచ్చిర్రా పవర్, మొత్తానికి సర్ఫేసి పవరే వాళ్ళ చేతుల ద్వారానే చేయాలనేది చెప్పినారు.
0: మీరు అన్నట్టు ఎన్పిఏ డిక్లేర్ అయిపోయింది, చీఫ్ మేనేజర్ స్థాయి అధికారి ఇక రుణగ్రహీత నుంచి ఏమి రావట్లేదని తన డిస్క్రిషన్ ఉపయోగించి సర్ఫేసి ప్రొసీడింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ ఉంటాయి?
1: వాళ్ళు ఇనిషియల్గా డిమాండ్ నోటీస్ అన్ని ఇస్తారండి ఫస్ట్. ఆ డిమాండ్ నోటీస్లో వాళ్ళు అన్ని రాస్తారు, పలానా రోజు మీద ఎన్పిఏ అయింది, మీరు ఇట్లా డిమాండ్ అమౌంట్ ఇంత డ్యూ ఉన్నారు, దీన్ని మీరు 60 డేస్ లోపల మీరు పే చేయాలా అని ఒక డిమాండ్ నోటీస్ ఇస్తారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో పలానా రోజు వరకు మెన్షన్ చేసుకుంటూ అందులో అసెట్ ఉంటుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే సర్ఫేసీకి ఏదో ఒక అసెట్, సెక్యూర్డ్ అసెట్ ఉన్నప్పుడే సర్ఫేసీ వస్తుంది. ఏవే మూవబుల్స్ కానివ్వండి, ఇమూవబుల్స్ కానివ్వండి, ఆ వాటి డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ 60 డేస్ టైంలో మీరు కట్టండి, లేకపోతే మేము ఫర్దర్గా వెళ్తాము అనే విషయం రాస్తారు. ఎవరైతే కడతారో ఆడికే ఆ 60 డేస్లో ఎవరైనా కట్టితే అది ఏమి ఉండదు, ముందరికి కట్టలేని పక్షంలో ఫర్దర్ ప్రొసీడ్ అవుతారు. అది ఇనిషియల్ స్టెప్.
0: మీరు అన్నట్టు డిమాండ్ నోటీస్ వచ్చింది, కట్టలేకపోయారు, నెక్స్ట్?
1: ఇక డిమాండ్ నోటీస్ వచ్చినా సరే 60 డేస్ లోపల కూడా వాళ్ళు కట్టలేని పక్షంలో పొజిషన్ నోటీస్ అనేది బ్యాంక్ వాళ్ళు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారండి. ఆ పొజిషన్ నోటీస్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే ప్రాపర్టీ ఉందో దాని మీద పొజిషన్ నోటీస్ అని ఒక ఫార్మాట్ ఉంటుంది. యాక్ట్లో అన్ని ఫార్మాట్స్ ఉంటాయి అన్నట్టు, ఇది ఎట్లా ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చెప్పుకుంటూ ఆ ప్రాపర్టీ మీద ఫిక్స్ చేసుకుంటూ ఆ బారోవర్కి వాళ్ళకు ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్లో దానికి సంబంధించిన వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ప్రాపర్టీ మీద ఫిక్స్ చేస్తూ వితిన్ 7 డేస్ పేపర్లో కూడా పబ్లిష్ చేస్తారు, 2 లీడింగ్ న్యూస్ పేపర్స్లో. వన్ ఈజ్ షుడ్ బి వర్నాక్యులర్
0: లాంగ్వేజ్,
1: ఆ ప్రాంతీయ భాష, ఆ రెండింటిలో పబ్లిష్ చేస్తారు. అది పొజిషన్ తీసుకున్నట్టు, సింబాలిక్ పొజిషన్ తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళ ఇష్టం.
0: ఎగ్జాంపుల్, నేనే ఒక ఉద్యోగిగా ఒక లోన్ తీసుకొని, హోమ్ లోన్ కానీ ఏదైనా లోన్ తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో నాకు డిమాండ్ నోటీస్ వచ్చాక నేను బ్యాంక్ అధికారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి నాకు కొంచెం గడివే ఉండని అడిగితే ఈ పొజిషన్ నోటీస్ని డిలే చేసుకునే,
1: అయితే దీంట్లో వెసులుబాటు ఉన్నది. అయితే దీంట్లో అప్పుడే యాక్ట్లో కూడా ఎప్పుడైతే పెట్టినారో అప్పుడు మళ్ళీ ఈ ప్రశ్నలను వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ మా బాధలు ఎలా తెలవాలంటే 13-2 నోటీస్ 60 డేస్ టైం ఏదైతే ఇస్తుండ్రో ఆ నోటీస్ రాగానే వీళ్ళు రిప్లై ఇచ్చుకోవచ్చు దానికి, ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు చెప్పుకుంటూ. ఆ రిప్లై వచ్చిన 15 రోజుల్లోపు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు దానికి రిప్లై ఇవ్వాలి, అది మ్యాండేటరీ అన్నాడు. అయితే వీళ్ళది ఏమైనా బాధలు ఉన్నా, అదంటే ఎందుకు లానో లేకపోతే తప్పు నాకు చేయొద్దు ఇలాంటివి ఏమున్నా వాళ్ళు చెప్పుకోవచ్చు, దానికి మటుకు బ్యాంక్ వాళ్ళు మ్యాండేటరీగా రిప్లై ఇవ్వాలి 15 డేస్లో. అది ఓ వెసులుబాటు అన్నట్టు వాళ్ళ, అదొక ప్రొసీజర్లోనే పెట్టారు. అది ఆ రిప్లై ఇస్తే దానికి వాళ్ళు కన్సిడర్ చేసి ముందుకు వెళ్ళాలన్నా వద్దా, అప్పుడు వాళ్ళు మళ్ళీ డిసైడ్ ఆ రిప్లైతో పాటు చెప్తారు అన్నట్టు మనకు, మనం ఇచ్చిన అంటే అవసరమా లేదా ఏం చేయాలన్నది.
0: మీరు అన్నట్టు రిప్లై ఇచ్చారు లేదా అది ఫ్రూట్ఫుల్గా ముందుకు వెళ్ళలేదు, తర్వాత ప్రొసీజర్ ఏంటి? పొజిషన్ నోటీస్ తర్వాత
1: ఒకసారి పొజిషన్ నోటీస్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో తర్వాత బ్యాంక్ వాళ్ళు వాల్యూయర్ని అప్రోచ్ అవుతారు.

0: ప్రాపర్టీకి ఎంత వాల్యూ వస్తుంది అంత వాళ్ళ వాల్యూ అనమాట.
1: వాల్యుయేషన్
0: చేశాక ఒక నోటీస్ ఇస్తారు ఏమని అంటే అమ్ముతామని, ప్రీసేల్ నోటీస్ అంటారు దాన్ని. మేము 30 రోజులు టైం ఇస్తారు అప్పుడు, 30 డేస్. ఈ ప్రాపర్టీని మీరు కట్టనందువల్ల మేము అమ్మేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇప్పుడు 30 డేస్ టైం ఇస్తున్నాం అని ఇస్తారు. ఆ 30 డేస్ వరకు కూడా వాళ్ళు రాలేకపోతే మళ్ళీ ఒకసారి ఆక్షన్, అట్లా 2-3 ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఆక్షన్ కావచ్చు, టెండర్ త్రూ అయినా కానీ, లేకపోతే బారోవరే వచ్చి మేము అమ్ముతాము అంటే ఎవరైనా బయ్యర్ని తీసుకొచ్చినా సరే ప్రైవేట్ ట్రీట్గా వాళ్ళకి అమ్మించుకోవచ్చు అన్నట్టు. ఆ పద్ధతిలో ఆ ప్రాపర్టీని అమ్మేసి వీళ్ళ ఏమైనా మిగులు ఉంటే వీళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇంకోవరైనా వచ్చి క్లెయిమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చారు, అది ఇచ్చేసి.
1: అంటే ఇప్పుడు ఏదైనా అమ్మిన తర్వాత లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ వాల్యూ వస్తే ఆ మిగులు మళ్ళీ
0: వాళ్ళకి ఇచ్చేస్తారు, లేకపోతే ఇంకోరన్నా అది దానికి వేరే స్టెప్స్ ఉన్నాయి క్లెయిమ్, ఇంకోరన్నా నాకు వచ్చేది ఉన్నది ఇంట్లో అంటే అప్పుడు అవి దాని ప్రకారం పోతుంది.
1: అయితే ఈ సర్ఫేసి అప్లికబుల్ అవ్వడానికి, ప్రొసీడింగ్ స్టార్ట్ అవ్వడానికి అన్ని రుణాలకి ఇదే పద్ధతి, ఎగ్జెంప్షన్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఈ సర్ఫేసి అన్ని రుణాలకు అప్లై చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉందో దానికి సర్ఫేసి అప్లై చేయకూడదని, తర్వాత లోన్ అమౌంట్ 20% ఆఫ్ ద, ఇప్పుడు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 20% కంటే తక్కువ ఉందనుకోండి అవుట్ స్టాండింగ్ దానికి కూడా వెళ్ళకూడదు అని ఉన్నది.
1: అంటే అమౌంట్ వైజ్ ఇంకా 20% మిగిలిన
0: 20% ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ఒకవేళ ఉంటే అప్పుడు కూడా అవసరం లేదు అని, ఎందుకంటే అది ఆల్మోస్ట్ పేమెంట్ చేసేసారు కదా అంటే అట్లా పెట్టారు వాళ్ళ యాక్ట్లో అట్లా.
1: అయితే ఇప్పుడు ఎవరైనా రైతులకు కానీ వ్యవసాయదారులకి ఇది అప్లికబుల్ కాదు, చిన్న వ్యాపారులు ఎవరైనా వాళ్ళ వ్యాపారం కోసం లోన్ తీసుకొని వ్యాపారం సరిగ్గా నడవకను, లేదు ఇప్పటివరకు నడిచింది, ఏదైనా పరిస్థితుల వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోతే ఈఎంఐ కట్టలేకపోవడం, ఇంట్రెస్ట్ కట్టకపోవడం వల్ల సర్ఫేసి అప్లికబుల్ అయ్యి వాళ్ళ కొలెటర్లు ఏదైతే తనఖా పెట్టారు ప్రాపర్టీని, ఆ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.
0: ఈ వ్యాపారం ఏదైనా సరే యాక్ట్ అయితే అప్లై అవుతుంది. దాంట్లో ఈ వెసులుబాట్లు అనేటివి అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ కాదు క్రైటీరియా, ప్రాపర్టీ ల్యాండ్ ఉండకూడదు అది అన్నట్టు, అందుకని అది అందరికీ వర్తిస్తుంది. అగ్రికల్చరల్ ల్యాండ్కి మట్టుకు ఆ వెసులుబాటు ఇచ్చారు, అది ఇంకా కొన్ని ఇంకా వేరే షిప్స్ ప్లేన్స్ అట్లా వాటికి మన మామూలు దాంట్లోకి రావు కానీ అట్లా ఇంకొన్ని ఉన్నాయి. అట్లా 1 లాక్ కంటే తక్కువ ఒకవేళ లోన్ ఉన్నా దానికి కూడా
1: తక్కువ ఉంటే సర్ఫేస్
0: అప్లికబుల్. అట్లా
1: అయితే మీ అనుభవం ప్రకారం ఎక్కువ కేసులు ఎలాంటివి సర్ఫేసీ కింద వచ్చినాయి, అంటే ఎలాంటి లోన్స్ ఎక్కువగా సర్ఫేసీ ద్వారా జప్తు చేయబడ్డవి, ఎలాంటివి ఉన్నాయి ఎక్కువగా?
0: ఎప్పుడైనా ఏమవుతుంది జనరల్గా బ్యాంక్ అధికారులు వాళ్ళు అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తుండ్రో అది గవర్నమెంట్ వాళ్ళు పబ్లిక్ మనీ కింద ట్రీట్ చేస్తారు, ఎప్పుడైతే అవి రాలేదో వాళ్ళకు ఉన్న ప్రయత్నాలు అన్నీ చేస్తారు అవి వసూలు చేస్తుంది. అదే జనరల్గా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వీలైనంత త్వరగా రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు.
1: బ్యాంకుకు లాభం కాబట్టి
0: ఆ ప్రాపర్టీ కూడా రేపు అందుబాటులో రాకపోవచ్చు, రేపు ఇవాళ తీసుకోలేదు అనుకోండి రేపు దాని వాల్యూ డిప్రిషియేట్ అవ్వచ్చు, అంటే పరిస్థితులను బట్టి. కాకపోతే వాళ్ళ దూరం ఎంతసేపు రికవరీ మీద ఉంటుంది కనుక వాళ్ళు ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసే ప్రయత్నమే చేస్తారు ఎంతసేపు.
1: మీరు అన్నట్టు ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత ఎక్కడైనా రుణగ్రహీత తనకు అన్యాయం జరిగిందని కానీ ఈ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం కేటాయించిన ఆ 90 రోజుల వ్యవధి కానీ 60 రోజుల వ్యవధి కానీ ఫాలో అవ్వలేదని తను భావిస్తే తను ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
0: అయితే ఇప్పుడు ఫస్ట్ డిమాండ్ నోటీస్ ఇస్తారు, 60 డేస్ టైం ఇస్తారు వాళ్ళకు, అది పే చేయలేదు, తను రిప్లై కూడా ఇచ్చాడు అనుకుందాం, రిప్లై ఇచ్చినా అతను ఆ బ్యాంక్ నుంచే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవచ్చు, ఇచ్చినా వాళ్ళ తోసిపుచ్చవచ్చు ఇవన్నీ మీరు చెప్పింది కరెక్ట్ కాదని వాళ్ళు అట్లాగే ముందుకు వెళ్ళవచ్చు. ఎప్పుడైతే పొజిషన్ నోటీస్ ఇస్తుండ్రో వాళ్ళు అక్కడి నుంచి బారోవర్కి రైట్ వస్తుంది ఏమని ఛాలెంజ్ చేయడానికి, ఆ ఈడెక్కడ సర్ఫేసీ మొత్తంలో ప్రొసీడింగ్స్నే ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. పొజిషన్ నోటీసే కానివ్వండి, తర్వాత ఇచ్చే రూల్ లైట్ 30 డేస్ టైం ఫర్ సేల్, తర్వాత ఆక్షన్ నోటీసు, ఈ మూడింటినే తర్వాత అమ్మినాక కూడా ఏదైనా ప్రొసీడింగ్ ఉన్నా అవిటి మట్టుకే మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దాని గురించి డిఆర్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది, దాంట్లో మనం పోయి అర్జీ పెట్టుకోవచ్చు ఇట్లా ప్రొసీడింగ్స్ మాకు మా మీద తప్పు చేస్తున్నారు, దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు.
1: ఎనీ ప్రొసీడింగ్స్ ఛాలెంజ్ చేయడం వల్ల లాభం ఏంటి, ఆగుతుందా?
0: ఈ టెక్నికాలిటీస్తోని దాంట్లో స్టే పద్ధతి కూడా ఉంది, దాంట్లో స్టే కూడా వేయచ్చు, ఆపచ్చు, ఆపి ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది, మనం మన ఒక కేసు ఆడబెడితే వాళ్ళు జవాబు ఇస్తారు బ్యాంక్ వాళ్ళు, దాన్ని బట్టి అది కొట్టేయచ్చు, ఒకవేళ కరెక్టే ఉంటే ముందుకెళ్ళిపోతారు వాళ్ళు దాన్ని బట్టి. ప్రొసీడింగ్స్ని తప్పు మళ్ళీ వాళ్ళకి దాన్ని బట్టి, ఇప్పుడు ఒకవేళ ప్రొసీడింగ్స్ కొట్టేసే కేసు మీ దగ్గర ఉంటే ప్రొసీడింగ్స్ కొట్టేస్తారు, అసలు సర్ఫేసీ యాక్టే అప్లై కాదు నా ప్రాపర్టీకి దీనికి సంబంధం, ఎనీ పర్సన్ క్యాన్ అప్లై అన్నట్టు. అది కొన్నిసార్లు ఎలా అవుతుందంటే బారోవరే కాదు ఎవరిదో థర్డ్ పార్టీ ప్రాపర్టీ

0: ఎఫెక్ట్
1: దాన్ని కూడా
0: అవుతుంది.
1: సర్ఫేసీలో.
0: ఆ ఎనీ పర్సన్ అగ్రీడ్ బై ద ప్రొసీడింగ్స్ అని వస్తుంది.
1: ఓకే ఓకే
0: వాళ్ళందరూ సార్ సెక్షన్ 17 కింద డిఆర్ డెట్ రికవరీ ట్రైబ్యునల్, ఆ జూరిడిక్షన్లో ఉన్న డెట్ రికవరీ ట్రైబ్యునల్ని అప్రోచ్ అయితే అక్కడ వారు డిసైడ్ చేస్తారు.
1: అంటే నిజంగానే సర్ఫేసీ అనేది బ్యాంకులకు ఒక శక్తివంతమైన ఆయుధమైంది అంటారు, మీ అభిప్రాయం ఏంటి?
0: బ్యాంకులకు అది తప్పకుండా శక్తివంతమైన ఆయుధమే. అంటే జనరల్గా వీళ్ళందరూ పెట్టేది ఏంటంటే ఇవంతా ఎకానమీని ఆలోచించి చేస్తుంటారు. దాంట్లో కొన్నిసార్లు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు జరిగినా దాని గురించే డెట్ రికవరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసినారు. అందులో వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమున్నా అలా దావా వేసి
1: ఏదైనా పరిస్థితుల వల్ల ఇలా కట్టలేకపోవడము, అది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైపోవడము, తను తన స్థిరాస్తిని లేదా చరాస్తిని దక్కించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం ఎక్కడో డబ్బు ప్రయత్నం చేస్తున్నాను, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది, సమూహం నాకు ఏదైతే అమౌంట్ ఉందో నేను కట్టాల్సింది అది కుదిరింది, అది ఏ స్థాయి వరకు నేను కట్టిన ఆస్తిని మళ్ళీ తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది? అంటే ఈ పాయింట్ దాటితే అది మీకు రాదు.
0: మీరు యాక్ట్ ప్రకారం వెళ్తేనేమో యాక్షన్ నోటీస్ పబ్లిషికేషన్ తర్వాత తనకి రైట్ లేదని ఉంటుంది. అయితే మనకు తెలియదు ఒక్కసారి ఏమవుతుంది, వీళ్ళకి అయితే స్టెప్ బై స్టెప్ ఉన్నాయో అతనికి తెలియకనే పోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. నాకు 1 వీక్లో అమౌంట్ వస్తుంది అనుకోండి, నేను అప్పుడు కన్విన్స్ చేసుకోగలిగిన అనుకోండి నాకు ఇట్లా వస్తుందంటే వాళ్ళు ఆపేస్తారు. అంటే వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. అల్టిమేట్లీ ఇదంతా ఏంటంటే కమర్షియల్ విజ్డమ్ ఆఫ్ ద బ్యాంక్. అది వాళ్ళకి డబ్బులు కావాలా, మనకు ప్రాపర్టీ కావాలా, ఈ దీన్ని ఎంతవరకు అయితే మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకుని దాన్ని బట్టే ఉంటుంది. తప్పితే ప్రొసీజరల్ ఏమైనా ఉంటే డెట్ రికవరీ ట్రైబ్యునల్లో మీకు రిలీఫ్ దొరుకుతుంది. అది లేని పక్షంలో అక్కడ నాకు ఏం లేదు నా కేసు అనుకున్నప్పుడు, ఇక డబ్బులు ఉంటేనే అతనికి రిలీఫ్, లేకపోతే ప్రాపర్టీ దక్కించుకోనికి అవకాశం కూడా తక్కువే.
1: అయితే చాలామంది సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలైన తర్వాత కూడా ఈ అవేర్నెస్ లేక, మీ అనుభవం ప్రకారం చాలామంది చేస్తున్న తప్పులేంటి, ఏం చేయకుండా ఉంటే, అంటే ఒకటి డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే పరిస్థితి వస్తుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ మొదలయ్యాయంటే ఇంకా కట్టలేకనే వచ్చిందని అర్థం. ఆ పరిస్థితుల్లో కూడా తెలిసి తెలియక కామన్ మ్యాన్ చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చుంటారు మీ అనుభవం ప్రకారం?
0: అంటే లీగల్గా ఒకసారి సర్ఫేసీ ఇనిషియేట్ అయ్యిందంటే లిమిటెడ్ టైం పీరియడ్లో వాళ్ళు క్లోజ్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు మనకు యాజ్ ఎ బారోవర్ మనకు ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి అంటే అది వేరే. అప్పుడు మనం దానికి తగ్గట్టు ఒక అడ్వకేట్ గారిని కలిస్తే అందులో లోతుబాట్లు ఏమైనా ఉన్నాయా చూసి దాంట్లో ఏమైనా రెమెడీ ఉంటే తీయగలుగుతారు. ఇంకా లేని పక్షంలో ప్రాపర్టీ అనేది వాల్యూ ఆక్షన్లో పెట్టి అమ్ముతే ఎక్కువ వస్తుందా, మనమంతలకు మనమే దాన్ని అమ్ముకొని ఏమైనా వాల్యూ ఇవ్వగలుగుతామా అనేది నెక్స్ట్ క్రైటీరియా మిగులుతుంది.
1: ఆ ప్రొవిజన్ బారోవర్కి ఇస్తుందా బ్యాంక్?
0: అంటే మనమే బయర్, ప్రైవేట్ ట్రీటీ అని ఒక ఫెసిలిటీ ఉంటుందండి అందులో. అయితే మనమే
1: ప్రైవేట్ ట్రీటీ,
0: ప్రైవేట్ ట్రీటీ అంటే నేను ప్రాపర్టీ ఒక 1 లాక్కి అమ్ముడుపోతుంది అనుకుందాం ఫర్ సపోజ్. బ్యాంకులో యాక్షన్ పెట్టినప్పుడు అందరూ ఎంత పబ్లికేషన్ ఇచ్చినా దాంట్లో ఎవరు వస్తారో తెలియదు. నాకు అనిపిస్తుంది దానికి 2 లక్షలు వస్తుందో లేకపోతే 125,000 వస్తుందో అనిపించింది అనుకోండి, నేనే అతన్ని తీసుకుపోయి కట్టితే నా రుణం కొంచెం తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ అట్లా ఓకే, అదేంటంటే దాంతో అందరూ ఇద్దరు లాభపడతారు అని.
1: సో ఆ ప్రొవిజన్ ఉంది అయితే,
0: ప్రైవేట్ ట్రీటీ అని ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇంకా అది ఒకవేళ అమ్మాలా ఉన్నాడు అంటే అతనే పోయి కడతాడు కూడా. ఇప్పుడు వాళ్ళకి కావాలి డబ్బులు, డబ్బులు బ్యాంక్కి తనతో కట్టిస్తే మీ డాక్యుమెంట్ వస్తుంది, తనకి రిజిస్ట్రేషన్ మీరు చేయవచ్చు.
1: బ్యాంక్ లోన్స్ తీసుకున్నాక కట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నాక ఎలాంటి పరిస్థితుల్లో ఈ సర్ఫేసీ అప్లికబుల్ అవుతుంది, సర్ఫేసీ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయని చాలా చక్కగా వివరించారు మా శ్రోతలకు, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు, నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇప్పటి వరకు సర్పేసీ యాక్ట్ ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. సో మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం ఉన్నాం జెన్జీ యువాలో. సో ఆలస్యం చేయకుండా జెన్జీ యువాలో, అలాగే హెలో రెయిన్బోలో, తెలంగాణలో రిమ్జిమ్ హైదరాబాద్లో కంటిన్యూస్గా మీతో మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా నాతో మాట్లాడి నాతో మీరు ఎలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని నాతో షేర్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇవాళ జెన్జీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసే ముందు జెన్జీ సాంగ్స్కి కాకుండా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి మన వింటేజ్ 1980s లుక్, వింటేజ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ ఇప్పుడు మీకోసం నేను బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తాను. మనం మాట్లాడుకుందాం, స్టే ట్యూన్.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచార్య ప్రశాంతి. సో ఆలస్యం చేయకుండా జెన్జీ యువ ఇప్పుడు ఎక్కువగా ఏం ట్రెండింగ్లో ఉంది అని అంటే నాకన్నా ముందు మీరే చెప్పేస్తారు. ఇంకేంటి ప్రశాంతి, ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది కదా, అదే ఐటీస్ లుక్ వింటేజ్ ట్రెండ్ అని చెప్తారు. సో నేను కూడా అదే చెప్తాను, కొంచెం స్పెషల్గా, కొంచెం స్టైల్గా, కొంచెం మీకు నచ్చినట్లుగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అదేంటంటే మనం ఇప్పుడున్నటువంటి కాలం నుంచి ఒక్కసారిగా ఎయిటీస్లోకి మనం వెళ్ళిపోయినట్టుగా మనం ఫొటోస్ క్రియేట్ చేసుకోవటం, అవి చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వటం ఇలా చేస్తున్నాం కదా. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఆ పాత ఆల్బమ్ గుర్తు చేసుకొని మనం అప్పట్లో ఫోటోలు తీయడం అంటే ఇప్పట్లో వెంటనే టక్కు మన ఫోటో తీసి చూసేయడం అస్సలు కాదు కదా. అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఆ ఫొటోస్ తీయడానికి పడే కష్టాలు మామూలు కాదు. అసలు ఫోటో తీసుకోవడం అంటేనే ఒక గగనంలా ఫీల్ అయ్యేది. ఇప్పుడు కెమెరా ఆన్ చేసామా, సెల్ఫీ తీసుకున్నామా, ఇన్స్టాలో, వాట్సాప్, ఫేస్బుక్లో అప్లోడ్ చేసామా, సో ఇలా అన్నమాట ఇప్పుడు ఉన్నటువంటిది. కానీ అప్పట్లో ఒక ఫోటోని తీయాలంటే ఒక కెమెరాని ప్రిపేర్ చేసుకోవడం కానివ్వండి, ఆ ఫోటో తీసిన తర్వాత ఫిల్మ్ డెవలప్కి కొంచెం గ్రే

కొంచెం బ్లర్, కొంచెం వామ్ కలర్స్ ఇట్లా యాడ్ చేయడం కానివ్వండి, మొత్తానికి అసలు ఆ లుక్ వేరు, ఆ ఫోటో వైబ్స్ వేరు, ఆ జ్ఞాపకమే ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ఆ ఫొటోస్ని మనం చూసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో, మన పేరెంట్స్, మన నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీ ఫోటో కానివ్వండి, ఒక సింగిల్ ఫోటో కానీ అవి చూసుకొని చాలా మురిసిపోయేవాళ్ళు. సో వారి ప్లేస్ని ఇప్పుడు మనం కొంచెం రీప్లేస్ చేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ఇంకా తెలుసుకుందాం, ఈ వింటేజ్ ట్రెండ్ ఏంటి, ఈ లుక్ ఏంటి, ఇది ఎలా వైరల్ అయింది, అసలు ఎందుకు ఇలా క్రియేట్ చేయాలనిపించింది ఈ జెన్జీ యూత్కి అనేది, దాని గురించి మాట్లాడుకుందాం. వింటున్నాం అండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 MHz.

0: FM Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఇప్పుడు మనం వింటేజ్ ఫోటో ట్రెండింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఒక ఫోటో తీసిన తర్వాత అందులో ఒక జ్ఞాపకం అనేది చూసుకుంటే అది స్పెషల్, ఇంకా అది చెప్పడానికి రాదనమాట. సో ఇప్పుడు అదే వింటేజ్ ఫీల్ని ఏఐ ఫోటో ఎడిటింగ్ యాప్ ద్వారా మళ్ళీ తీసుకొచ్చి మనకు ఒక స్పెషల్ జ్ఞాపకంలా తీసుకొచ్చి చూపిస్తున్నారు. కానీ మనం ఇప్పటి ఫోటోను 1980ల బ్యాక్గ్రౌండ్, లైటింగ్, ఇలా మొత్తం 80s అటెంప్ట్ షేప్ని తీసుకొస్తున్నాం కదా. సో ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలామంది తమ ప్రస్తుత ఫోటోని 1980ల స్టైల్ని మార్చుకొని నేను ఇందులో ఈ కాలంలో ఉండి ఉంటే ఆ ఫోటో ఎడిటింగ్ కానివ్వండి, ఆ చిన్ననాటి జ్ఞాపకాలని కానివ్వండి, ఆ ఫోటో ద్వారా మళ్ళీ గుర్తు చేసుకోవటం అసలు ఒక రకంగా నాస్టాల్జియా కూడా అని చెప్పొచ్చు. మనం చూడని కాలాన్ని లేదా మనం చిన్నప్పటి జ్ఞాపకాలని ఒక ఫోటో ద్వారా మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామంటే అది 90s వింటేజ్ లుక్ అని చెప్పుకోవచ్చు. సో ఇదందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటున్నారు. కాకపోతే ఇందులో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అవేంటి అనేది మాట్లాడుకుందాం. వింటున్నాండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగా

0: FM Rainbow 101.9.
1: Yes, welcome back. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:36:54 అయితే అవుతుంది. మనం ఇప్పుడు 1980s వింటేజ్ ట్రెండ్ లుక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఆ స్టైల్ మార్చుకునేవాడిని, ఆ కాలంలో నేను ఎలా ఉండేవాడిని అని మనం కొత్తగా క్రియేట్ చేసుకొని ఊహించుకుంటున్నాం. చాలామంది అయితే ఇంకా పేరెంట్స్తో సహా, గ్రాండ్ పేరెంట్స్తో సహా వాళ్ళ పాత ఫోటోల ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్త ఫోటోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక ఫోటో ఎడిటింగ్ ట్రెండ్ మాత్రమే కాకుండా ఒక రకంగా నాస్టాల్జియా కూడా. అంటే మనం చూడని కాలాన్ని లేదా మనం చిన్నప్పటి జ్ఞాపకాలని ఒక ఫోటో ద్వారా మళ్ళీ గుర్తు చేసుకోవటం లాంటిదన్నమాట. అయితే అప్పటి ఫోటోలో ఉన్న అందం పర్ఫెక్టేషన్లో ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఫోటో తీస్తే వెంటనే ఫిల్టర్స్, ఎడిటింగ్, రీటచింగ్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వింటేజ్ ఫొటోస్లో ఒక చిన్న ఇంపర్ఫెక్షన్స్ కూడా ఆ ఫోటోకి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ని ఇస్తుంది అన్నమాట. సో అందుకే

వచ్చే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్ మిస్

ఇప్పుడు మనం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఇప్పుడు ఏదైతే ట్రెండింగ్గా బాగా వైరల్ అవుతుందో 1980s వింటేజ్ ఫోటో ట్రెండ్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఇంతసేపు మనం ఆ జ్ఞాపకాలని గుర్తుకు చేసుకోవడం, ఆ ఫొటోస్ వాటి వెనుక ఉన్నటువంటి ఏమంటారు వాటి యొక్క స్వీట్ మెమొరీస్ అంటారు కదా, సో అవన్నీ గుర్తు చేసుకోవడం, మనం

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. చిన్నప్పుడు మన కోరికలు చాలా సింపుల్గా ఉండేవి. నచ్చిన ఫోన్, నచ్చిన వాచ్, లేకపోతే ఒక బైక్. జాబ్ వచ్చాక ఫస్ట్ సాలరీతో బైక్ కొనాలి అని ఎంతోమంది కలలు కంటారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మన డిసిషన్స్ని కోరికలు కాదు, ప్రయారిటీస్ డిసైడ్ చేస్తాయి. అవి చెప్పండి నాన్న. నిన్న ఆఫీస్ నుంచి వస్తుంటే షోరూమ్ దగ్గర ఒక బైక్ చూసారా, చాలా బాగుంది, నువ్వే గుర్తొచ్చావు. నేనా? అవునరా, ఇంటర్మీడియట్ నుంచి బైక్ బైక్ అని నా ప్రాణం తీసావు కదా. రోడ్ మీద బైక్ కనిపిస్తే చాలు, నాన్న ఇది చూడండి, ఆ మోడల్ చూడండి, దాని సౌండ్ విన్నారా, అది ఎంత సీసీయో తెలుసా అని టీవీలో పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ని కూడా వదిలేవాడివి కాదు కదా. నాన్న, అసలు ఆ షోరూమ్స్లో ఎంత టైం స్పెండ్ చేసేవాడివి అభి నువ్వు, ఊరికే ఆ బైక్స్ అన్నీ చూడ్డానికి వెళ్ళిపోయేవాడివి. అయ్యో నాన్న, అదంతా అప్పుడు. అప్పుడేంటి ఇప్పుడేంటి? అది కాదురా అభి, ఇప్పుడు మంచిగా జాబ్ చేస్తున్నావు, సేవింగ్స్ చేస్తున్నావు, ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా ఒక మంచి బైక్ కొనుక్కోరా. ఏ ఇప్పుడు బైక్ అది ఏం వద్దులేనాన్న. అదేంట్రా, ఎందుకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు నాన్న? నీకు బైక్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ లేదా అభి? నువ్వేనా మాట్లాడేది? అప్పుడు బైక్ బైక్ అని నా చుట్టూ తిరిగేవాడివి కదరా. అది అప్పుడు నాన్న, అప్పుడంటే కాలేజ్కి వెళ్తుండే కాబట్టి ఫ్రెండ్స్తో అలా ఊరికే తిరగడానికి అది ఒక థ్రిల్లాగా ఉండే. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, ఇప్పుడెందుకు నాన్న బైక్? ఎందుకురా, కాలేజ్ అయిపోతే బైక్ మీద ఇష్టం పోతుందా? బైక్ అంటే బైకే కదా, ఎప్పుడు తీసుకుంటే ఏంటి? అలా కాదు నాన్న, ఇప్పుడు నాకు బైక్ది అంత అవసరం లేదు అంటున్నా. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడానికి నాకు బస్సు ఉంది, క్యాబ్ ఉంది, 3 డేస్ అయితే నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తా. బైక్ కొన్నా మోస్ట్లీ పార్కింగ్లోనే ఉంటుంది నాన్న, రోజు కాకపోతే వీకెండ్స్లో అయినా తిరగచ్చు కదరా. నాన్న వద్దంటున్నా కదా. అభి, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. నీ రూమ్లో ఆ బైక్ పోస్టర్ ఇంకా అలానే ఉంది,

0: నీకు బైక్ పిచ్చి ఇప్పుడు లేదంటే నేను నమ్మను, నిజం చెప్పు.
1: అయ్యో అలా ఏం లేదు నాన్న, అది కాదురా అబ్బి, నా స్కూటర్ కూడా చాలా పాతదైపోయింది, మనకింట్లో ఒక వెహికల్ అయితే ఉండాలి కదా, తీసుకోరా బైక్.
0: ఇంట్లో వెహికల్ ఉండాలి అన్నది మాత్రం కరెక్ట్ నాన్న, కానీ బైక్ వద్దు, కార్ తీసుకుందాం అనుకుంటున్నా.
1: ఏంటి డైరెక్ట్గా కారా, ఎందుకురా?
0: ఎందుకేంటి నాన్న, బైక్ ఇప్పుడు అంత ఎక్సైటింగ్గా అనిపించట్లేదు అంతే.
1: ఏమోరా అభి, నాకైతే అర్థం కావట్లేదు, బైక్ అంటే ప్రాణం అంటూ తిరిగే నువ్వు ఇప్పుడు కొనుక్కోరా అంటే కూడా వద్దంటున్నావు.
0: ఏదో ఉంది, ఏదో దాస్తున్నావు నా దగ్గర.
2: డియర్ లిసనర్స్, కొన్ని ప్రశ్నలకి సమాధానం వెంటనే దొరకదు, కొన్ని డెసిషన్స్ కూడా ఫస్ట్లో చూస్తే కరెక్ట్ అనిపించవు, కానీ కొంచెం ఆగి ఆలోచిస్తే ప్రతి డెసిషన్ వెనక ఒక రీజన్ ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం తీసుకున్న ఒక నిర్ణయం అవ్వచ్చు. ఎనీవే, ఇంతలో కిచెన్లో పనిచేస్తున్న అమ్మ కాఫీ కప్స్తో హాల్కి వచ్చింది.
3: ఏంటండి, ఏంటి డిస్కషన్?
0: నీ కొడుకును అడుగు, ఇంటర్మీడియట్ నుంచి బైక్ కొనాలి అని వెంటపడ్డా, ఇప్పుడు కొనుక్కోరా అంటే వద్దంటున్నాడు.
1: ఏంట్రా అబ్బీ, నిజమా?
0: అమ్మా, కార్ తీసుకుందాం అంటున్నా, ఇప్పుడు బైక్ అవసరం ఏముంది చెప్పండి.
1: అదేంట్రా అలా అంటావు, అవసరం లేకపోవడం ఏంటి?
0: ఆఫీస్కి వెళ్ళడానికి, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి బాగుంటుంది కదా.
1: ఆఫీస్కి బస్సు క్యాబ్ ఉంది కదమ్మా, ఇంకా ఫ్రెండ్స్తో అంటావా? అందరం ఎప్పుడో ఒకసారి కలుస్తాం, దానికెందుకమ్మా?
0: అదే మన దగ్గర కారు ఉందనుకోండి, అందరికీ యూజ్ అవుతుంది. ఫంక్షన్కి వెళ్ళాలంటే ఆటో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. నానమ్మ తాతని వీక్లీ చెకప్కి తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనం అందరం కలిసి టెంపుల్కి వెళ్ళొచ్చు, సండే అలా బయటికి వెళ్ళొచ్చు, అక్క ఇండియాకి వచ్చినప్పుడు కూడా అందరం కలిసి తిరగచ్చు. బైక్ కొంటే నేను ఒక్కడనే వాడతా అమ్మా, కానీ కార్ కొంటే మనందరం వాడచ్చు కదా.
1: అది కాదురా అభి.
0: అమ్మా అమ్మా, ఒక్క సెకండ్, వివేక్ కాల్ చేస్తున్నాడు, బయటే ఉన్నాడు అనుకుంటా, నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు, నేను వెళ్ళొస్తా, మీరిద్దరు ఎక్కువ ఏం ఆలోచించకండి సరేనా, బాయ్ అమ్మా బాయ్ నాన్న అంటూ అభి వెళ్ళిపోయాడు. అభి వాళ్ళ అమ్మా నాన్న అలానే కిటికీ దగ్గర నిలబడి చూస్తున్నారు. బయట వివేక్ తన బైక్ మీద కూర్చొని అభి కోసం వెయిట్ చేస్తుండే. అభి బయటికి వెళ్ళగానే వివేక్ నవ్వుతూ ముందు సీట్ నుంచి వెనకకి జరిగాడు. అభి హెల్మెట్ పెట్టుకొని బైక్ స్టార్ట్ చేశాడు. నవ్వుకుంటూ ఇద్దరూ అలా వెళ్ళిపోయారు. చూసావా పద్మ, వాడికి బైక్ మీద ప్రేమ మాత్రం ఇంకా తగ్గలేదు. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ నవ్వు చూడు, చిన్నప్పటి అభియే గుర్తొచ్చాడు.
1: అవునండి, చిన్నప్పుడు చాక్లెట్ కొంటే నాది అని దాచుకునేవాడు ఇప్పుడు నీ కోసం బైక్ కొనుక్కోరా అంటే మనందరి కోసం ఆలోచించి కార్ తీసుకుందాం అంటున్నాడు.
0: నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. మన చిన్నోడు చాలా పెద్దోడైపోయాడండి.
2: మన కోరికలు మన వయస్సుని చూపిస్తే, మన నిర్ణయాలు మన మనసుని చూపిస్తాయి. ఇక్కడ ఒక బైక్ నుంచి ఒక కార్ వరకు మారింది వెహికల్ కాదు, అభి ఆలోచన. చిన్నప్పుడు మన కలలు మన సంతోషం కోసమే ఉంటాయి, కానీ పెద్దయ్యాక అవే కలలు మన వాళ్ళందరి కోసం అవుతాయి. అప్పుడు మారింది కల కాదు, ఆ కలకి మనమిచ్చే అర్థం. డియర్ లిసనర్స్, ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మళ్ళీ కలుద్దాం, నమస్కారం.

0: FM Rainbow 101.9.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం మనందరి ఫేవరెట్ హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో ఆలస్యం చేయకుండా కాలర్స్తో అయితే మాట్లాడతాం. అంతకన్నా ముందు మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402320030, 0402320484821, మరొక నెంబర్ 0402970475కి కాల్ చేయండి. ఇవాళ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ అందరికీ తెలిసింది, మీరందరూ గెస్ట్ చేసి కూడా ఉండుండొచ్చు, ఈరోజు వినాయక చవితి కాబట్టి మీరు ఉండే ప్లేసెస్లో, అంటే మీరు ఉండే ప్రదేశాలలో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తారు, అంటే స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు, మనం వినాయకుడిని స్థాపించిన రోజు నుంచి నిమజ్జనం వరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు ఒక 2 లైన్స్లో షార్ట్కట్లో చెప్పేసేయండి. సో ఆలస్యం చేయకుండా కాల్స్ అయితే చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, కాల్స్ కూడా వస్తున్నాయి, తీసేసుకుందాం. హలో
2: హలో
1: హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీనివాసరావు గారు, వినాయక చవితి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చెప్పండి సార్.
2: మీరే చెప్పాలి.
1: అదే మీ ఏరియాలో మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు?
2: అదే అంటే జనరల్ గా కూడా అంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలం ఏంటంటే అసలు యాక్చువల్ గా మనం పూజలు చేయాల్సింది పొద్దున పూట చేయాలి. ఇప్పుడు అంతా సిటీలో అంతా ఏమైపోయిందంటే కొన్నేళ్లకెళ్ళి అంతా పొద్దునంతా ఎవరింట్లో వాళ్ళు చేసేసుకొని సాయంత్రం వాళ్ళు పెట్టేటువంటి ఏరియాస్ లో పెద్ద గణపతులు ఎక్కడ పెడుతుంటారో అక్కడికి వచ్చేసేసి అక్కడ ఇది చేస్తున్నారు.

0: యాక్చువల్గా పొద్దున పూట చేయాల్సిన పూజలన్నీ కూడా సాయంత్రంకు మారిపోయాయి. సో సాయంత్రం పూట అందరూ మంచిగా చేసి చేసేసుకొని స్నానాలు గినాలు మళ్ళీ చేసేసుకొని వచ్చేసి పూజలో కూర్చొని అప్పుడు మళ్ళీ ఒక పూజ స్టార్ట్ చేసుకుంటారు. అయితే మా దగ్గర ఏమిటంటే మన మా గేట్ పక్కనే అనమాట, 17 నుంచి మా తమ్ముడు కొడుకు వాడు వాడికి బాగా గ్రూప్ ఉంది. సో పక్కనే ఇల్లు మా ఇంటి పక్కనే కాబట్టి గేట్ పక్కనే కాబట్టి కంపల్సరీ ఇవాళ కూడా ఎప్పుడు ప్రతిసారి కూడా 15-16 అడుగులు వద్దురా అని చెప్తున్నా కానీ వినకుండా దానికి ఒక క్రేన్ తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి బాగా ఇది చేసుకొని అంటే మా ఇంటి పక్కనే అంటే పురోహితుడు కూడా మా ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి అతనే చాలా ఇళ్ళకెళ్ళి మన దగ్గరే పూజ స్టార్ట్ చేస్తాడు. 7:30 అట్లా పూజ అందరూ మా గదిలో ఉన్నటువంటి ఒక 15-20 ఇళ్ళ వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వస్తారు. అందరికి బాగా కూర్చుంటారు చేస్తారు మంచిగా పూజలు అనేటివి నియమ నిష్టములతో సరిగ్గా చేస్తారు. అంటే ప్రోగ్రామ్స్ అన్ని ఏం లేకుండా కూడా అంటే ప్రోగ్రామ్ చెయ్యాలి కాబట్టి అంటే అది తప్పకుండా చేస్తారు. ఒక దినం భజన గిజన పెట్టుకుంటారు. తర్వాత ఏమిటంటే ఒక్కసారి ఏం చేస్తారంటే కొందరు మా దగ్గర భజన కార్యక్రమం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి భజన కార్యక్రమం చేసుకుంటారు అన్నమాట. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ తప్పకుండా చేస్తారు. తర్వాత ఈ ఆటలు ఉన్నాయి కదమ్మా, ఇంకా ఆ ఆటలు ఈ ఆటలు ఉన్నాయి
1: ఆటలు ఆడుకోవటం
0: అవి ఆటలు ఆడుకోవటం చేసుకోవటం ఇది చేసుకోవటం దాంతో బాగా 11-12 కొట్టిన దాకా ఇంట్లో బయట కూర్చొని
1: అందరూ అలా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉంటారు.
0: క్యారం బోర్డు గీరం బోర్డు తెచ్చుకుంటారు చేస్తారు తెచ్చి తెచ్చుకొని ఆడేసుకొని కంప్లీట్ చేస్తారు. 9 డేస్ కంపల్సరీ పెడతారు. అంటే 11 డేస్ పెట్టాలి కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే మరి వీళ్ళు కూడా చూడాలి కదా, కానీ ఒక దినం ముదలే వేసేసుకుంటే వీళ్ళు కూడా ఆడి దుంగి చేసుకోవచ్చు కాబట్టి ఒక దినం ముందే వేసేసి వీళ్ళు కూడా నెక్స్ట్ డే లొకాలిటీలో ఉన్నటువంటి పెద్ద గణపతి తోటి వాళ్ళు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని మొత్తం ముగించేస్తారనమాట. అలాగా మా దగ్గర కొన్ని ఏళ్ళకి వెళ్ళి బాగా జరుగుతుంది అనమాట. మేమందరం పెద్దోళ్ళం అయిపోయాం కాబట్టి అన్ని మానేసుకున్నాము. అంటే గుళ్ళో పెడతాం కాబట్టి గుళ్ళోకి అప్పుడప్పుడు పోతాము వస్తాము చేస్తాము. గుళ్ళో ఓన్లీ అన్ని ఎందుకంటే ఇవాళ అయిపోయింది ఏమైందమ్మా అంటే మేము ఉన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒకటే గణపతి అందరి లొకాలిటీలో ఒక 400-500 ఫ్యామిలీస్ లో పెట్టి ఒకటే గణపతి పెట్టి అందరూ గుళ్ళోకి రావాలని చెప్పి చేసుకొని అందరికి కలెక్షన్ గిలెక్షన్ చేసేవాళ్ళం. ఇవాళ రేపు అంతా మారిపోయింది అనమాట, సిచ్యువేషన్ మారిపోయింది. అందరు ఏమంటారంటే కుర్రాళ్ళందరూ వచ్చి అన్న మీరు అప్పుడు చేసుకోలేదా, ఇప్పుడు మేము చేసుకుంటే మీకు కోపాలు
1: అంతే అంతే అండి నిజమే
0: చేసుకుంటా మేము మా గల్లీలో మేము చేసుకుంటామని ఆ ఒక్కొక్క ఉన్న 6-7 స్ట్రీట్లలో వాళ్ళు కూడా 6-7 గణపతులు పెట్టడం మొదలు పెట్టారు. దాంతో ఏమైపోతుంది అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అయిపోతున్నారు. పిల్లలు వింటం లేదు ఎవరు, వాళ్ళందరూ కూడా మేము కూడా పెద్దవాళ్ళు ఏమైపోతున్నాం కాబట్టి మేము కూడా మాది ఇంటి విద్యార్థులు చూపించుకోవాలి అని చెప్పి వాళ్ళు కూడా
1: చూపించారు. అంటే ఇప్పుడు నిజంగానే అంటే యూత్ కి ఎలా ఉందంటే ఇప్పుడున్న యూత్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చందా కానీ కలెక్షన్ కానీ అలా ఏమైనా చేస్తుంటే పెద్దవాళ్ళకి నిజంగానే కోపం వస్తుంది, ఏంటి ఊరికే చందా కోసం వస్తున్నారన్నట్టు. కానీ ఆ ఏజ్లో పెద్దవాళ్ళు కూడా ఇలా చేసిన వాళ్ళే. ఒక్కసారి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే మనకి నవ్వు వస్తుంది. ఇంకొకటి రమణయ్య గారు చెప్పిన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఏంటంటే అక్కడ అందరూ కలిసి ఆడతారు క్యారమ్, అలాగే 11-12 గంటల వరకు అక్కడ కూర్చుంటాము అని అన్నారు కదా, అది నిజంగా సూపర్ అండి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఇప్పుడు ఎవరికి వారే ఎవరింట్లో వాళ్ళే తిన్నామా పడుకున్నామా ఇలానే సాగిపోతుంది. ఇలాంటి ఫెస్టివల్స్ ద్వారా అందరూ ఒక చోట చేరి అందరం ఒక సమూహంలా మారి ఆడుతూ పాడుతూ ఆటలాడటం, డ్యాన్సులు చేయటం, పాటలు పాడటం అలా అలా సందడిగా ఉంటుంది అన్నమాట. సో నిజంగా ఇలాంటి పండుగలు మనకు ఒక పూర్వ వైభవాన్ని కూడా తీసుకొస్తాయని చెప్పొచ్చు. సో మనకి నెక్స్ట్ కాలర్ కూడా రెడీ ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
2: మేడం, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వినాయక చవితి.
1: థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. ఎవరు మాట్లాడుతున్నారు?
2: వినోద్ మేడం, ఎస్పీఆర్ఎల్ హైదరాబాద్.
1: వినోద్ గారు చెప్పండి సార్, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు వినాయక చవితి?
2: చిన్నగా ఉన్నప్పుడు వినాయకుని పెట్టి ఎవ్రీడే పూజ, ఇది కామన్ మేడం.

0: ప్లస్ వినాయకుడు మూవీస్ కూడా పెడుతున్నా అప్పుడు, విసిఆర్ టీవీ ప్లేయర్ ఉంటుండే అందులో పెడుతున్నాను, ఆ మూవీస్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది మేడం ఆగమనం అని చెప్పేసి.
1: అవును,
0: సో ఆ ట్రెండింగ్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, పేదవాళ్ళకి ఏమైనా తిండి పెట్టచ్చు మేడం దాని ద్వారా.
1: నిజంగా సార్, సూపర్ చెప్పారు.
0: సో అంటే ఫాలో అవ్వాలి, ట్రెండ్ కూడా ఫాలో అవ్వాలి, ఫుడ్ కూడా పెట్టాలి మేడం.
1: అంటే ఈ ఆడంబరాలు తగ్గించి అదేదో పేదవారికి కొంచెం సహాయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో చెప్తున్నారు.
0: ఎస్ మేడం,
1: సూపర్ సార్.
0: సో అంతే మేడం, ఇంకా మా
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా మంచి మాట చెప్పారు, థ్యాంక్ యూ. నిజంగానే సార్ చెప్పినట్లు ఇప్పుడు కొత్తగా ఆగమన్ అనేది ట్రెండ్ అయిపోయింది కదా. నిజంగానే అంటే ఒక్కో ఏజ్కి లాగా మనం ఎలా మారుతున్నామో మన కాలాన్ని బట్టి మన ట్రెండింగ్ కూడా అలా మార్చుతూ మనం ముందుకెళ్తున్నాం. సో తప్పులేదు, అలా వెళ్ళాలి కూడా. కానీ నిజంగా సార్ చెప్పినట్లు అలాంటి ఆడంబరాలు కొంచెం తగ్గించి పేదవాడికి అన్నం పెడితే నిజంగా దేవుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ దేవుడికి మనం అంతా ఊరేగింపుగా తీసుకొస్తున్నాం కదా, అందులో కొంచెమైనా మనం పేదవాళ్ళకి పెడితే నిజంగానే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. సో మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: హలో, నమస్కారం అమ్మా. ప్రశాంతి గారు.
1: నమస్కారం ప్రభాకర్ గారు.
2: బాగున్నారమ్మా?
1: బాగున్నాను, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?
2: నేను కూడా బాగానే ఉన్నాను. అయితే ఈశ్వర తన్నయుడు, పార్వతి పుత్రుడు, వినాయకుడు తాలూకా పుట్టినరోజు శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్, మీకు కూడా.
2: వెరీ గుడ్ అమ్మా, చాలా మంచి కార్యక్రమం ఇచ్చావు. అయితే మేము ఇంట్లోనే పూజ చేసుకున్నాం, నేను మా అమ్మాయి అల్లుడు మా మనవడితో కలిసి. ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానాలు ఆచరించుకొని ముందుగా ద్వారబంధానికి మామిడాకులను పువ్వులతోని కాస్త తోరణం కట్టుకున్నాం. అది ఎందుకంటే సింబల్ అనమాట, ఈరోజు పండగ, చూసేవాళ్ళకి కానీ చేసేవాళ్ళకి కానీ ఈరోజు పండగ అనే ఒక గుర్తింపు. దాని తర్వాత పూజ కార్యక్రమాలు చేసుకున్నాం శుభ్రంగా. మెయిన్ గా ఏమిటంటే మనవలు ఎదుగుతున్నారు కాబట్టి ఇంక ఇప్పుడు వాళ్ళు ఎంత 4 ఇయర్స్ 6 ఇయర్స్ అయినా కానీ ఇప్పటి నుంచే వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు మళ్ళీ దాటిపోకూడదు,
1: అన్ని
2: తెలుసుకుంటూ ఉండాలి, లేకపోతే మర్చిపోతారు. మనం ఏదో అమెరికాలో ఉన్నామో రష్యాలో ఉన్నామో అనేటట్టుగా అయిపోతుంది. అవునా కాదండి? అందుకని వాళ్ళకి నేర్పిస్తున్నాం అనమాట. శుభ్రంగా చేసిన తర్వాత ఇక ఆరగించాం మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం దీపారాధన 3 రోజులు పెడతాం అమ్మా ఇంట్లోని. పెట్టిన తర్వాత మాకు ఇక్కడ లేక్ ఒకటి ఉంది దగ్గరలోనే బెంగళూరులో, ఆ లేక్ లో 3 రాత్రులు అయిపోయిన తర్వాత 4 రోజు వెళ్ళి నిమజ్జనం చేస్తాం. ఇది కార్యక్రమం అనమాట. ఓలేటి ప్రభాకర్ రావు, నమస్కారం, అవకాశం ఇచ్చినందుకు
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట ప్రభాకర్ రావు గారు చెప్పినట్లు మేము ఇంట్లోనే చేసుకున్నాం, ఇలా చక్కగా దేవుణ్ణి ఆరాధించామని చెప్పారు. సో మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేది. హలో,
3: హలో,
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్కారం. హలో
1: చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. మేడం
1: రాజ్ కుమార్ గారు చెప్పండి సార్.
3: ఆనేరమ్మా?
1: ఆనేరండి, చెప్పండి.
3: ఓకే అమ్మా, మా భక్తిలో యంగ్ యూత్ పిల్లలంతా సభ్యులుగా చేరి వినాయకుడిని ప్రతిష్టాపిస్తారమ్మా. ప్రతిష్టించిన ఫస్ట్ రోజు విగ్రహదాత తోటి పూజ చేయిస్తాము. చేయించిన తర్వాత రోజువారి కార్యక్రమాలు ఒక పాంప్లెంట్ రూపంలో తయారు చేసుకున్నామమ్మా. రోజు ఒకరి వంతుగా పూజా కార్యక్రమాలు, ప్రసాద వితరణ, నిగరాని, అక్కడ ఉండే మెయింటెనెన్స్ చూడటం ఖచ్చితంగా వారికి వంతు కేటాయిస్తాం. వాళ్ళు చూస్తుంటారు. ఇక మా పెద్ద మనుషులంతా కొద్దిగా వాళ్ళకి జాగ్రత్తలు చెప్పటము, ఇది కరెంటు వైర్ల గురించి, ఇంకా లైన్ల
1: గురించి,
3: అది ఎక్కడి నుంచి ప్లగ్లు ఎట్లా తీసుకోవాలి, స్పార్క్ రాకుండా చూసుకోవాలి అనేది మెయిన్, అదొక్కటి. ఎందుకంటే వీళ్ళు ఆ సందర్భాన్ని బట్టి ఏది అడ్జస్ట్మెంట్ ఉంటే అక్కడ కట్ చేసేసి అక్కడి నుంచి లైన్ గుంజేస్తారు,
1: గుంజేస్తారు.
3: అది అది జాగ్రత్తగా మేము పెద్దవాళ్ళం ఫస్ట్ నిగరాన్ని చేస్తాం. అది
1: అవునా సార్? కర్ర వినాయకుడు అని అక్కడ చేస్తుంటారు నిజామాబాద్ లోనే కదా?
3: ఇక్కడ ఆదిలాబాద్ దగ్గర బైన్సా దగ్గర పాలజ్ వినాయకుడు అని ఒక ప్రసిద్ధ వినాయకుడు. అది
1: చాలా నేను విన్నాను, అందుకే అడుగుతున్నాను. మీరు నిజామాబాద్ నుంచి అంటే నేను అడుగుతున్నాను.
3: దగ్గరనే ఉంటుంది, చాలా మంది దర్శనానికి వెళ్తుంటారు. నిత్యము అన్నదానము, అన్నప్రసాదం.

పొద్దవార్లు తెల్లవార్లు భజనలు కార్యక్రమాలు నిత్యం పూజా కార్యక్రమాలు ఉంటాయి. చాలా ప్రసిద్ధి, చాలా మంది ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మన

0: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: FM Rainbow 101.9.
2: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకైతే కాలర్స్ కాల్స్ చేస్తున్నారు, ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నేను మీతో మాట్లాడే ముందు మరొకసారి మా ఫోన్ నెంబర్లను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు మాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 00300 0402323 4821 0402970 4715కి కాల్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రాంతాల్లో అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వినాయకుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనే విషయాన్ని రెండు ముక్కల్లో చెప్పమని అడిగాను. సో కాలర్స్ అయితే మనకి కాల్స్ చేస్తున్నారు. హలో,
3: గుడ్ ఈవినింగ్, ప్రశాంతి మేడం గారు.
2: గుడ్ ఈవినింగ్ అండి.
3: ఓం శాంతిజీ, నమస్కారం. నా పేరు పోలిశెట్టి మెహరబాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నాను అండి.
2: మెహరబాబా గారు గుర్తుపట్టండి సార్.
3: గుర్తుపడతాం కదండి, నాకు తెలిసి బేసిక్ అక్కడ కంప్యూటర్స్ నా పేరు వస్తుంది, అందులో పేరు వస్తుందండి. ఆ ఓలెట్ ప్రభాకర్ రావు గారు, ఆ శ్రీనివాసరావు గారు, రమణయ్య గారు అంటారండి.
2: మీ వాయిస్ అలా గుర్తుండిపోతుంది సార్.
3: టెక్నిక్ అయితే నాకు తెలిసింది. పోలేండి, సర్లేండి, అది వదిలేయండి. ఇకపోతే అందరికి కూడా గణపతి నవరాత్రులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. సాయంకాలం ఎందుకు చేస్తారంటే చెప్తానండి, నేను ప్రతిరోజు కూడా క్యాలెండర్ చూసి చదువుతానండి. అయితే అమావాస్య ఎప్పుడు వచ్చిందండి? 11వ తారీఖున వచ్చిందండి. 12వ తారీఖు పాడ్యమి, 13వ తారీఖు విధియ, ఈ రోజు తదియ వచ్చిందండి. శక్తి కడియలు సాయంకాలం వచ్చినాయండి. అవునా కదండి?
2: చెప్పండి.
3: అంటే చవితి గడియలు సాయంకాలం వచ్చినాయి కాబట్టి సాయంకాలం చేస్తారండి, నిలబెడతారండి, కూర్చోబెడతారండి, పూజలు చేస్తారండి, సాయంకాలం మొదలు పెడతారండి. అంటే ఆంధ్రాలో అయితే పొద్దున్న చేస్తారండి, శివరాత్రి అయినా ఉగాది అయినా వినాయక చవితి అయినా ఏదైనా, ఇక్కడ మన తెలంగాణలో అయితే అండి సాయంకాలం వినాయక చవితి గడియలు కూడా సాయంకాలం ప్రారంభమైనాయి మేడం. ఇకపోతే అండి మేము బిల్డింగ్ లో ఉంటామండి, బంగ్లాలో ఉంటాం మేడం గారి ఇంట్లో అండి. ఇప్పుడు 6 గంటలకి మా మేడం గారు వినాయకుడిని పూజలు చేసామండి, అందరం భజన చేసామండి, వచ్చి హనుమంత కార్యక్రమం దగ్గర కూడా ఇంకా వింటున్నానండి. ప్రసాదాలు చేశారండి, ప్రసాదాలు కూడా మా భార్య అండి కుక్కర్ అండి, మా భార్య కుక్కర్ అండి, ప్రసాదాలు చేస్తుందండి, పెద్ద ఫేమస్ అండి. చట్నీలకి ఈ ప్రసాదాలకి పెద్ద ఫేమస్ అండి మా మమ్మీ చేసి. అయితే బుధవారం నాడు అయితే ఖైరతాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నామండి. మా మేడం గారు కార్లో పంపుతారని సాయంకాలం 4 గంటలకి ఖైరతాబాద్ వినాయకుడిని 69 అడుగుల మహాగణపతి మహారాజుని జై బోలో, గణపతి మహారాజుకి జై.
2: థ్యాంక్ యూ సార్.
3: ఇక సెలవు ఇవ్వండి మేడం.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా చెప్పారు.
3: మెహరబాబా అండి.
2: సూపర్ సార్, చాలా చక్కగా చెప్పారు. నిజంగా అంటే అక్కడ కమ్యూనిటీలో చేసుకునే విధానం కానివ్వండి, ప్రసాదాల గురించి కానివ్వండి, చవితి గడియలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇలా చేసుకోవాలనే దాని గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మనకు నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
4: హలో, నమస్తే.
2: నమస్తే మంగా భాస్కర్ గారు. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
4: వినాయక చవితి శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ, మీకు కూడా.
4: అయితే ఏ పండగ అయినా ఒక అంటే దాని విశిష్టత తెలుసుకోవాలి ముందు. మనం చేస్తుంటేనే మన పిల్లలు నేర్చుకుంటుంటారు.
2: తప్పకుండా, అది మాత్రం నిజం.
4: తర్వాత ఇవన్నీ ఎందుకు పెట్టారు అప్పట్లో పూర్వ కొన్ని మన పెద్దవాళ్ళు కలిసి చేసుకోవడం ఏంటంటే అందరూ సామూహికంగా అంటే ఎటువంటి భేదాలు లేకుండా కలిసి ఉండాలి అన్నట్టుగా ఇవన్నీ పెట్టారు. అందరు కలిసి చేసుకోండి పండగలని, అది ముఖ్యం. అంతేకాని ఇప్పుడు క్రిటిసైజ్ చేయడం అని కాదు, కానీ పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి చాలా ఆర్భాటాలుగా చేసి ప్రతి చిన్న సందులోనూ వినాయకుడిని పెడుతుంటే ఎంత ఇబ్బంది కాదా? మీరు బయట నుంచి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఆ ప్రాబ్లం అది కొంచెం అర్థం. ఇంకోటి పోటీ మీద పెద్దవి తయారు చేసేస్తున్నారు, అది కూడా చాలా ప్రాబ్లం,
2: ఇబ్బంది.

0: తీసుకెళ్లేటప్పుడు కరెంటు వెళ్తాగు, అది ఎంతో ప్రాబ్లం. అది నిమజ్జనం టైంలోనూ ప్రాబ్లమే,
1: అక్కడికి తీసుకెళ్లడం ప్రాబ్లమే, పూజల దగ్గర ప్రాబ్లం, అంత ప్రాబ్లం.
0: అందులో వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు కూడా రండి ఆ లారీలో వెళ్తూ ఉంటారు, పెద్ద పెద్ద వినాయకులు తెచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అవి కదులుతూ ఉంటాయి. అసలు వాళ్ళని ఆపడం చాలా కష్టం. ఏ పండగ అయినా ఎంత ఆనందంగా జరుపుకున్నా జాగ్రత్తగా జరుపుకోవాలి, అది చాలా ముఖ్యం. అప్పుడే కదా ఆనందం మనకి పండగ అంటే. అన్నిలో పెడతారు ఒక్కోసారి 3 డేస్ 5 డేస్ కానీ 9 డేస్ వీలుని బట్టి, చక్కగా సాయంత్రం పూట ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఒక పద్ధతిలో
1: జరుపుకోవాలి,
0: అది ముఖ్యంగా, అది ఇంపార్టెంట్ అండి. ఆనందంగా జరగాలంటే జాగ్రత్త ఉండాలి. వీలైనంత వరకు మట్టి వినాయకుని పెట్టుకుంటే
1: బాగుంటుంది, మన పర్యావరణానికి కూడా ఎలాంటి హాని అనేది జరగదు.
0: కాబట్టి అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవాలి.
1: నిజంగా మంగాభాస్కర్ గారు చాలా చక్కని మాటలు చెప్పారు. అంటే మనం పూజ ఎంత గొప్పగా చేస్తున్నామో, ఎంత హంగు ఆర్భాటం లేకుండా చేస్తున్నాం అనే దానికన్నా మెయిన్గా మనం చేసే పండగ ఒక ఐక్యతతో, సాంప్రదాయంతో, మన పూర్వీకులు చేసిన దాన్ని బట్టి మనం చేసుకోవాలి. అది మనం చేస్తేనే మన పిల్లలు చేస్తారు, అలా మన పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. మెయిన్గా ఇంకొకటి ఏం చెప్పారంటే, హంగు ఆర్భాటం లేకుండా మట్టి వినాయకుడిని పూజించి అక్కడ పొల్యూట్ లేకుండా, ఇంకొకటి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసుకోవాలని చెప్పారు. నిజంగా సూపర్ మేడం. నిజంగా ఈ కాలంలో అయితే హంగులు ఆర్భాటాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం అక్కడ గల్లీకో గణేశుడు అయినారు, ఇప్పుడు ఒక ఆ గల్లీ మొత్తం కలిసి, ఆ విలేజ్ మొత్తం కలిసి ఒక వినాయకుడు పెట్టుకొని అక్కడే రోజుకు ఒక 5 గురు లేదా ఒక 6 గురు కలిసి పూజ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదాలు పంచిపెట్టి అక్కడ ఆడుతూ పాడుతూ భజన పాటలతో కోలాహలంతో అక్కడ సందడిగా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒకరికి మించి ఒకరు పోటీకి వెళ్ళి మీ గల్లీలో ఇలా పెడితే మా గల్లీలో ఇంకోలా పెడతాం అనే ఒక దేవుణ్ణి వాడుకుంటున్నాం మన స్వార్థం కోసం. అలా వాడుకొని దేవుణ్ణి పెద్ద పెద్దగా పెట్టేసి హంగులతో, ఆర్భాటాలతో, డీజే చప్పుళ్ళు, మైకుల మోతలు, ఇంకా బతుకమ్మ పాటలు, ఇంకా అంతకుమించి సినిమాని పూజించి అక్కడ పొల్యూట్ లేకుండా, ఇంకొకటి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చేసుకోవాలని చెప్పారు. నిజంగా సూపర్ మేడం. నిజంగా ఈ కాలంలో అయితే హంగులు ఆర్భాటాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే మనం అక్కడ గల్లీకో గణేశుడు అయినారు, ఇప్పుడు ఒక ఆ గల్లీ మొత్తం కలిసి, ఆ విలేజ్ మొత్తం కలిసి ఒక వినాయకుడు పెట్టుకొని అక్కడే రోజుకు ఒక 5 గురు లేదా ఒక 6 గురు కలిసి పూజ చేసి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదాలు పంచిపెట్టి అక్కడ ఆడుతూ పాడుతూ భజన పాటలతో కోలాహలంతో అక్కడ సందడిగా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఒకరికి మించి ఒకరు పోటీకి వెళ్ళి మీ గల్లీలో ఇలా పెడితే మా గల్లీలో ఇంకోలా పెడతాం అనే ఒక దేవుణ్ణి వాడుకుంటున్నాం మన స్వార్థం కోసం. అలా వాడుకొని దేవుణ్ణి పెద్ద పెద్దగా పెట్టేసి హంగులతో, ఆర్భాటాలతో, డీజే చప్పుళ్ళు, మైకుల మోతలు, ఇంకా బతుకమ్మ పాటలు, ఇంకా అంతకుమించి సినిమా పాటలు, ఇలాంటి కల్చర్తో మనం ఒక రకంగా చాలా ఇబ్బంది పెడుతున్నాం దేవుణ్ణి. మన సంతోషం కోసం దేవుణ్ణి చాలా ఇబ్బంది పెడుతున్నాం. సో అందరూ జాగ్రత్తగా ఒకసారి గమనించుకొని నేనేం చెప్తున్నాను అనేది వినేసి ఎంతవరకు

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆర్జే ప్రశాంతి. మనమున్నాం హలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ విత్ లిజనర్స్ కార్యక్రమంలో. సో మనకి లిజనర్స్ కాల్స్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీ ప్రాంతాల్లో మీరుండే ప్లేస్లో వినాయకుడి ఆగమనం నుంచి నిమజ్జనం వరకు ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే క్వశ్చన్ నేను అడిగాను. సో ఆలస్యం చేయకుండా మీరు నాకు కాల్ చేసి చెప్పొచ్చు, లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు. మీరు నాకు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0402323 0030, 0402323 4821, మరొక నెంబర్ 0402970 4715కి కాల్ చేయండి. మీ ప్రాంతాల్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు వినాయకుడిని సెలబ్రేషన్స్ అనేది చెప్పండి. మనకైతే ఒక కాలర్ కాల్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో
1: హలో ప్రశాంత్ గారు.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే, నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు.
0: థ్యాంక్ యూ మేడం, సేమ్ టు యూ. మీకు కూడా
1: వింటున్న వాళ్ళకి, మీ ఆర్జీఎల్కి, అందరికీను
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి.
1: వినాయక చవితి అంటే కొంతమంది పెళ్లి అయింది, పెళ్లి సిద్ధి బుద్ధులతో పెళ్లి అయింది, పెళ్లి రోజు కూడా అంటారు. ఇవాళ వినాయకుడికి పెళ్లి అయింది, సిద్ధి.

0: అవాంతరాలు ఏం లేకుండా ఘనంగా కాకపోయినా, ఇప్పుడు దేవుడు దేవుడే వరాలు ఇచ్చే దేవుడు, ఆకారం చిన్నదైనా పెద్దదైనా ఆయన ఇచ్చేది ఒకటే మనకి, శుభం కలగమని ఇస్తాడు. అందుకని పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కర్లేదు, చిన్న విగ్రహం అయినా ఆయన మనకి అనుమతిస్తాడు. ఆయన దేవతలు మనకి అనుమించే వాళ్లే కానీ మనకి తీడు తలపుచ్చేవారు కాదు, మన శత్రువులు కాదు కదా వాళ్ళు. అందుకని ఏ ఆపదలు ఏమి రాకుండా జాగ్రత్తగా విగ్రహం లేకుండా వినాయక పూజ జరుపుకుంటే మంచిది అని నా ఉద్దేశం.
1: సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మేడం చెప్పినట్లు అక్కడ కమ్యూనిటీలో జరగడం అంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది, దేవుడికి ఎలా ఇష్టం అంటే ఎలాంటి ఆడంబరాలు లేకుండా చిన్న వినాయకుడిని పెట్టడం, అంటే ఇంకా మనకి వీలైతే మట్టి వినాయకుడిని పెట్టడం, చిన్న చిన్న సెలబ్రేషన్స్లోనే మనకి ఆ దేవుడు వరాలు అనేది ఇస్తాడు, అలాగే అక్కడ వాళ్ళు జరుపుకున్నటువంటి కమ్యూనిటీ దగ్గర ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే కాల్ చేస్తుండండి, ఇంకా మనకి కాల్స్ వస్తున్నాయి, కాల్స్ తీసేసుకుందాం.

సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరింపులు భారీగా తగినట్లు చైనా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. లండన్లోని థేమ్స్ నది ఒడ్డున మొట్టమొదటి గంగా మిషన్ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా థేమ్స్ నది ఒడ్డున గంగా హారతిని తొలిసారి నిర్వహించింది. ఆగస్టులో భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం మరింతగా పెరిగింది. జూలైలో ద్రవ్యోల్బణం 4.45% ఉంటే ఆగస్టులో ఏకంగా 4.82% నమోదైంది. వరుసగా 3 నెలలు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4% లక్ష్యం కంటే ఎక్కువగా ఉంది. 5వ జమ్మూ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 17వ తేదీన జరగనుంది. జమ్మూకాశ్మీర్లో సినిమాలు, కళాకారులు, నిర్మాతలు, దర్శకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సినీ కళాకారులు, ప్రేక్షకులు, ప్రజలను నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హండ్రెడ్ ఏ ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

దర్శకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సినీ కళాకారులు, ప్రేక్షకులు, ప్రజలను నిర్వాహక కమిటీ ఆహ్వానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హండ్రెడ్ ఏ ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

ആകാശവാണി സമയം. నవరాత్రులు కూడా పెడితే బాగుంటుంది, అమ్మవారి దగ్గర అలా అందరం కలిసి ఆడుతూ పాడుతూ ఉండొచ్చు అని నేను చాలా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. నాకు వినాయక చవితి నిజంగా చాలా ఇష్టం అన్నట్టు. ఎట్లా అంటే అందరం కలిసి ఉంటాం, కలిసి ఉండాలి, ఆడుతూ పాడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతిరోజు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాం. ఇప్పుడు ఈ పండుగ ద్వారానైనా ఒక కమ్యూనిటీ అంతా కలిసి ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ దేవుడికి పూజలు చేస్తూ అందరం ప్రసాదాలు తీసుకుంటూ ఒకరికొకరికి ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అదంతా మంచి వైబ్ అనిపిస్తుంది అన్నమాట. సో నేను వినాయకుడి గురించి మాట్లాడే ముందు సో మీరైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేసేయండి, ఆ తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం.

0: of the Twin Cities. Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే దాని గురించి. మన తెలంగాణలో అయితే అదొక ప్రత్యేకమైనటువంటి ఒక వైబ్ అనే చెప్పొచ్చు. పండుగ రోజు మాత్రమే కాకుండా వినాయకుడిని ప్రతిష్ఠించిన రోజు నుంచి నిమజ్జనం చేసే రోజు వరకు ప్రతిరోజు ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా మన హైదరాబాద్లో అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలు, వీధి వీధిలో సందడి అనేది మొదలవుతుంది. ఎక్కడ చూసినా మండపాలు, రంగురంగుల అలంకరణలు, లైట్లు, వాటి మధ్యలో అందంగా కొలువుదీరినటువంటి వినాయకుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అసలు ఈ సందడికి కొన్ని రోజుల ముందే మొదలవుతుంది, అంతే కదండి. ఎలా అంటే, ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే ఇక వాళ్ళు స్కూల్స్ మానేసి మరి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చకచక్క ఇంటి నుంచి రెడీ అయ్యేసి వచ్చి అందరూ ఒక దగ్గర గ్రూప్ డిస్కషన్ చేస్తూ ఇలా సెలబ్రేట్ చేయాలి, అలా సెలబ్రేట్ చేయాలి, మండపానికి ఇలా అవుతుంది, దేవుడికి ఇలా అవుతుంది, వినాయకుడి లడ్డుకి ఇలా అవుతుంది, డీజే బాక్స్లకు ఇంత అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళని మనం ఒక్కసారి దూరం నుంచి అట్లా గమనిస్తూ ఉంటే నిజంగా భలే అనిపిస్తుంది. మన చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి అన్నమాట. సో ఈ పిల్లలు కానివ్వండి, కాలనీ వాసులు, ఆ యువకులు కలిసి ఆ మండపం ఏర్పాటు ఎక్కడ చేయాలి, ఎలా అలంకరించాలి, ఏ విగ్రహాన్ని తీసుకురావాలి అని మాట్లాడుకుంటూ ఇవన్నీ చేస్తుంటారు కదా. కొంతమంది అయితే మట్టి వినాయకుడిని తయారు చేయించుకుంటారు. అది నిజంగా చాలా అద్భుతమైనటువంటి అంశం అన్నమాట. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఇప్పుడు బాగా పెరిగింది. నిజంగానే ఇలా కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నారు. మట్టి వినాయకుల్ని మనం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పొల్యూట్ లేకుండా, మనం వాతావరణం కూడా ఎలాంటి హాని చేయకుండా, మనకి వాటర్ కూడా పొల్యూట్ అవ్వకుండా మట్టి వినాయకుడినే పెట్టుకోవాలి. ఏ వినాయకుడిని పెడితే ముందు మనం భక్తితో పూజలు చేస్తున్నాం, ఆ భగవంతుడికి సమర్పిస్తున్నాం కాబట్టి మనం మట్టి వినాయకుడిని పెట్టడంలో తప్పు లేదు అన్నట్టుగా ఆలోచించి పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది మట్టి విగ్రహాలను డొనేట్ కూడా చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది చాలామంది కూడా ఇవ్వడం, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇదంతా ఇలా ఉంటుంది కదా, అసలు పండగ రోజు పూజా కార్యక్రమాలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఇంకా నిమజ్జనం వరకు ఎలా ఎండ్ అవుతాయి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, ఆకాశవాణి వింటూనే ఉండండి. హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచి ప్రశాంతి. మనం ఉన్నాం తెలంగాణలో. తెలంగాణలో ఇవాళ ప్రత్యేకమైన పండుగ వినాయక చవితి స్పెషల్ సందర్భంగా మన తెలంగాణలో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మన తెలంగాణలో అయితే పండుగ రోజు ఉదయాన్నే లేచేసి ఇంట్లో పూజా కార్యక్రమాలని మొదలు పెడతాం. వినాయకుడిని ఇంటికి తీసుకురావడం, అలాగే ప్రత్యేకంగా అలంకరించి పసుపు కుంకుమ పూలతో పూజించడం, వినాయకుడికి ఇష్టమైనటువంటి పత్రి పూలు సమర్పించడం, అలాగే ముఖ్యంగా ఉండ్రాళ్ళు కుడుములు మోదకం లాంటి నైవేద్యాలు కూడా పెడతాం. మన ఇళ్ళల్లో అయితే ఒక రకమైన భక్తి వాతావరణం ఉంటుంది. ఇది కాకుండా మన బయట మండపాల్లో మరో రకమైన సందడి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కలిసి మండపాల దగ్గర పూజల్లో పాల్గొంటాం. సాయంత్రం అయితే చాలు, కుటుంబాలతో కలిసి వినాయకుడిని దర్శించుకోవడానికి వెళ్ళటం ఒక అలవాటుగా అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మారిపోయింది. మన తెలంగాణలో మరో ప్రత్యేకత ఏంటి అంటే, వినాయకుడి మండపాల దగ్గర భక్తి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. భజనలు కానివ్వండి, పాటలు పాడటం కానివ్వండి, ప్రసంగాలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి. హైదరాబాద్ విషయానికి వస్తే ఖైరతాబాద్ వినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కదా. ఆ భారీ విగ్రహ వినాయక విగ్రహం అసలు ముందుగా ఖైరతాబాద్ అంటే మనకు గుర్తొచ్చేదే వినాయకుడు కాబట్టి ఆ విగ్రహ రూపంలో వినాయకుడిని చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఖైరతాబాద్ వినాయకుడి స్టోరీ గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. సో మన ఇంటి దగ్గర అయితే ఇలాంటి వైబ్ ఉంటుంది. సో మీ దగ్గర కూడా ఇలాంటి వైబే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.

అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Rainbow 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం తెలంగాణలో ఉన్నటువంటి విఘ్నేశుల గురించి, ఆ తెలంగాణలో ఎలాంటి సందడి ఉంటుంది, ఎలాంటి వైభవం తీసుకొస్తారు, వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను స్పెషల్గా ఖైరతాబాద్ వినాయకుడి గురించి మాట్లాడబోతున్నాను. అదేంటంటే, మనకి మెయిన్గా హైదరాబాద్లో వినాయకుడు అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి. ఈ గణపతిని చూడడానికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కానీ ఇంత భారీ స్థాయికి చేరుకున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం మొదట ఎలా ప్రారంభమైంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు ఈ స్టోరీ ఏంటనేది మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఈ కథ 1954లో మొదలైంది. అప్పట్లో ఖైరతాబాద్కు చెందిన సింగరి శంకరయ్య అనే స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఖైరతాబాద్లో వినాయక ఉత్సవాలకి ఆయన పనులను స్టార్ట్ చేశారనమాట. మొదటి సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి వినాయకుడు విగ్రహం కేవలం ఒక అడుగుతోని మాత్రమే స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఉత్సవాలు అనేవి మరింత పెద్దవవుతూ వచ్చాయి. ఒకప్పుడు వినాయకుడు విగ్రహం ఎత్తును కూడా దాదాపు ప్రతి సంవత్సరం పెంచుతూ వచ్చారనమాట. అలా 2014లో 60 అడుగుల ఎత్తుకు చేరింది. 2019లో 61 అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్ గణేష్ దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపు పొందాడనమాట. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే, ప్రతి సంవత్సరం ఒకే రూపంలో కాకుండా విభిన్న రూపాల్లో గణపయ్యను మనం ప్రతిష్ఠిస్తాం. అందుకే ఆ సంవత్సరం గణపతి ఎలా ఉండబోతున్నాడు, ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడు అనే ఆసక్తి భక్తుల్లో ముందుగానే మొదలవుతుంది. అయితే 2024లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించడం మరో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. మరో ఆసక్తికర విషయం ఏంటి అంటే, ఖైరతాబాద్ గణేష్ కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఒక సాంప్రదాయం అని చెప్పొచ్చు. మొదట ఒక్క అడుగుతో మొదలైన ఈ గణేశుడి ప్రయాణం భక్తుల ఆదరణతో హైదరాబాద్కి ఒక ప్రత్యేక గుర్తింపుగా తీసుకొచ్చిందనమాట. వినాయక చవితి వచ్చిందంటే ఖైరతాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది. భక్తులు గణపతిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తారు. ఉత్సవాల చివరి రోజున నిమజ్జన శోభయాత్ర కూడా హైదరాబాద్లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఉంటుంది. అంటే 1954లో ఒక చిన్న మండపంలో ఒక్క అడుగు గణపతితో మొదలైన ప్రయాణం ఈరోజు హైదరాబాద్కి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే మహాగణపతి వరకు వచ్చింది. ఇదే ఖైరతాబాద్ గణేష్ కథలోని అసలైన ప్రత్యేకత అన్నమాట. చిన్నగా మొదలైనటువంటి ఒక భక్తి సాంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ ఒక మహా ఉత్సవంగా మారడం అంటే ఈ ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవాలే అనమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ మనం బాలాపూర్ వినాయకుడు స్టోరీ ఏంటి, లడ్డు స్టోరీ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి. మీరు వింటున్నారు హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: ఏంది బ్రో, కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: FM Rainbow 101.9.
4: Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఇంతసేపు మనం తెలంగాణలో జరిగేటువంటి హైదరాబాద్లో మహావినాయకుడు మహాగణపతి ఖైరతాబాద్ స్టోరీ, అంటే ఎలా ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ ఒక్క అడుగు నుంచి అంత పెద్ద విగ్రహం, భారీ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు. అలాగే బాలాపూర్

గణేష్ లడ్డు చరిత్ర గురించి కూడా మనం తెలుసుకుందాం. హైదరాబాద్లో మనకు వినాయక చవితి అంటే ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో బాలాపూర్ గణేష్ లడ్డు కూడా అంతే ఫేమస్. అంటే మనకి ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఈ రెండు విషయాలు తెలుసుకుంటారు. ఏంటంటే ఖైరతాబాద్ వినాయకుడిని ఎంత ఎత్తులో పెడుతున్నారు, ఈసారి ఏ అవతారంలో పెడుతున్నారు అనేది తెలుసుకుంటారు. దాని తర్వాత మనకి ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు ఎంత ధర పలుకుతుందో, ఈసారి అక్కడ సెట్అప్ అంటే సెట్ ఎలా వేశారో అనే ఆతృత మన ఉన్నటువంటి జనాలకు ఉంటుందన్నమాట. సో మనకి హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో బాలాపూర్ వినాయకుడి లడ్డు కూడా అంతే ఫేమస్ అనమాట. అసలు ఒక లడ్డుకి లక్షలు కోట్లలో పెట్టి ఎందుకు వేలం వేస్తారు, అసలు ఆ లడ్డు కథ ఏంటి అనేది చాలామందికి ఆసక్తి కలిగించేటువంటి విషయం. అంతే కదండి, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. బాలాపూర్లో గణేష్ ఉత్సవాల సాంప్రదాయం 1980 ప్రాంతంలో ప్రారంభమైంది. అయితే గణేషుడికి సమర్పించే లడ్డూను బహిరంగ వేలం వేసే సాంప్రదాయం మాత్రం 1994 మొదలైంది. ఆ మొదటి వేలంలో స్థానిక రైతు అంటే ఎవరైతే ఆ లడ్డును దక్కించుకున్నారు

గణేశుడికి సమర్పించే లడ్డూను బహిరంగ వేలం వేసే సాంప్రదాయం మాత్రం 1994లో మొదలైంది. ఆ మొదటి వేలంలో స్థానిక రైతు, అంటే ఎవరైతే ఆ లడ్డును దక్కించుకున్నారో, ఆయన పేరు మోహన్ రెడ్డి. ఆయన కేవలం 450 రూపాయలకు మాత్రమే లడ్డును దక్కించుకున్నారు. ఇక్కడ ఆ లడ్డు కథలో ఒక ఆసక్తికరమైన మలుపు అనేది ఉందన్నమాట. అసలు ఎందుకు ఆ లడ్డుకు అంత ప్రైస్ పెరిగింది అనేది ఆలోచిస్తే, ఆయన అడిగితే ఏం చెప్పారు అంటే, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతో ఈ లడ్డును పంచుకోవటం, తన వ్యవసాయ క్షేత్రంలో కూడా ప్రసాదంగా చల్లటం, ఆ సంవత్సరం తనకు మంచి ఫలితాలు వచ్చాయట. ఆ లడ్డు వారికి శుభం, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా తీసుకొచ్చిందని వారు గట్టిగా నమ్మారనమాట. అయితే ఇవి భక్తుల విశ్వాసాలు. శాస్త్రీయంగా లడ్డు వల్ల అదృష్టం కలుగుతుందని మనకైతే ఎలాంటి నిరూపణ లేదు, కానీ భక్తుల నమ్మకం అయితే ఆ విధంగా ఉంటుంది. అంటే నేను బాలాపూర్ వినాయకుడి లడ్డూని దక్కించుకోవటం వల్ల నాకు మంచిగా కలిసి వచ్చింది, నాకు ఆరోగ్యం బాగుంది, ఇంట్లో సిరి సంపదలు వెలిసాయి అన్న విశ్వాసంతో వాళ్ళు ముందుకెళ్లారనమాట. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1995లో కూడా మోహన్ రెడ్డి వేలంలో పాల్గొని లడ్డూని 4500 రూపాయలకు మళ్ళీ వారే దక్కించుకున్నారంట. అంటే ఒక్క సంవత్సరంలోనే 450 రూపాయల నుంచి 4500 రూపాయల వరకు ధర పెరిగిందనమాట. ఆ తర్వాత బాలాపూర్ లడ్డు వేలం ప్రతి సంవత్సరం మరింత ఆసక్తికరంగా మారింది. 1996లో 18,000 ధర పలికింది. 1997లో 28,000, 1998లో 51,000, ఇలా 100 నుంచి 1000కి, 1000 నుంచి లక్షలకి వేలం ధర పెరుగుతూ వచ్చింది. కాలం గడిచే కొద్దీ ఈ లడ్డు వేలం హైదరాబాద్లోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా మారిందనమాట. భక్తులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, వీరు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వేలంలో పాల్గొనడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లడ్డును దక్కించుకుంటే తమ కుటుంబానికి మంచి జరుగుతుందనే విశ్వాసాన్ని ఈ వేలానికి ప్రధాన కారణమని మనం చెప్పవచ్చు. ఈ ధరలు ఎంత పెరిగాయో చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 2017లో బాలాపూర్ లడ్డు 1560,000 అమ్ముడయి 2021లో 1890,000 అమ్ముడైంది. 2022లో 2460,000, 2023లో 2700,000, 2024లో 3,01,000 రూపాయలకు లడ్డు వేలం జరిగింది. అంటే 1994లో 400 రూపాయలతో మొదలైనటువంటి బాలాపూర్ లడ్డు ప్రయాణం 3 దశాబ్దాల్లో 30,00,000 స్థాయికి చేరింది. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బును బాలాపూర్ ప్రాంతంలో ఆలయాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఉపయోగిస్తారని అక్కడున్నటువంటి నిర్వాహకులు చెబుతుంటారు. అందుకే బాలాపూర్ లడ్డు అనేది కేవలం ఒక మిఠాయి స్వీట్ అనేది కాకుండా దాని చుట్టూ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి భక్తి, సాంప్రదాయం, స్థానిక విశ్వాసం, వేలం పాట ఇవన్నీ కలిసినటువంటి ఒక ప్రత్యేకమైన కథ అని చెప్పొచ్చు. ఒకసారి ఆలోచించండి, 1994లో 450 రూపాయలతో మొదలైనటువంటి ఒక లడ్డు వేలం పాట ఇంత తక్కువ సమయంలో 1,00,000 రూపాయల స్థాయికి చేరడం అంటే నిజంగా ఆసక్తికరమైనటువంటి విషయమే కదా. అందుకే ప్రతి వినాయక చవితికి బాలాపూర్ గణేష్తో పాటు లడ్డు కూడా ఎంత పలుకుతుంది అనే ఆసక్తికరమైన అంశం హైదరాబాద్లో ప్రత్యేకంగా కనిపిస్తుందన్నమాట. సో ఇదన్నమాట బాలాపూర్ వినాయకుడి లడ్డు స్టోరీకి ఉన్నటువంటి ప్రత్యేకత. స్టే ట్యూన్, వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM Rainbow 101.9 MHz.

0: రెయిన్బో 101.9.
1: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. అయితే ముఖ్యంగా మనం వినాయకుడి నిమజ్జనం అంటే ఇంతసేపు మనం వినాయకుని ఎలా సెలబ్రేట్ చేస్తాం, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటాం, ఖైరతాబాద్ వినాయకుడి స్టోరీ ఏంటి, బాలాపూర్ వినాయకుడి లడ్డు స్టోరీ ఏంటి అనేది అంతా తెలుసుకున్నాం కదా. మనకు చివరిగా మనం ఎదురు చూసే నిమజ్జనం రోజు కూడా రానే వస్తుంది. వినాయకుడికి ఎంతో భక్తితో ఇంటికి ఎలా తీసుకొస్తామో, పూజించిన తర్వాత కూడా నిమజ్జనం రోజు కూడా అంతే ప్రత్యేకంగా పూజ చేసి వినాయకుడికి హారతి ఇచ్చి ఊరేగింపుగా తీసుకెళ్తాం. డప్పు భక్తి పాటలు, గణపతి పప్ప మోరియా అంటూ ఉత్సాహంగా మనం పాల్గొంటూ ఉంటాం. హైదరాబాద్లో అయితే నిమజ్జనం రోజు నగరం మొత్తం ఒక ప్రత్యేకమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు ఊరేగింపుగా తరలి వస్తుంటాయి. ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ పరిసరాల్లో కనిపించేటువంటి ఆ దృశ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అయితే ఈ ఆనందంతో పాటు మన బాధ్యతను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే పర్యావరణానికి హాని కలగకుండా మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన రంగులను తగ్గించడం, నిమజ్జనం తర్వాత పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ఇవన్నీ మనం పాటించాల్సిన విషయాలు. ఎందుకంటే వినాయక చవితి అంటే కేవలం ఒక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠించి నిమజ్జనం చేయడం కాదు. కుటుంబం, స్నేహితులు, కాలనీ వాళ్ళు మొత్తం సమాజం కలిపి జరుపుకునేటువంటి పండగ, అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చేటువంటి పండగ. మొదటి రోజు వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో, నిమజ్జనం చేసే సమయంలో కూడా అంతే భావోద్వేగంగా ఉంటుంది. మళ్ళీ వచ్చే ఏడాది రావాలి, బొచ్చ గణపయ్య అంటూ మనం వీడుకోలు పలుకుతూ ఉంటాం. కుటుంబం, స్నేహితులు, కాలనీ వాళ్ళు మొత్తం సమాజం కలిసి జరుపుకునేటువంటి పండగ కాబట్టి అందరినీ ఒక చోటుకి తీసుకొచ్చేటువంటి పండగ కూడా వినాయక చవితి అని చెప్పవచ్చు. అందుకే మన తెలంగాణలో వినాయక చవితి అంటే భక్తి, సందడి, స్నేహం, ఐక్యత, సాంప్రదాయం ఇవన్నీ కలిసినటువంటి ఒక అందమైన పండగ. ఈ వినాయక చవితి మనందరి ఇళ్లలో ఆనందాన్ని, మనసులో ప్రశాంతతను తీసుకురావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ నవరాత్రులను జరుపుకుంటారని నేను కోరుకుంటూ ఇంతటితో ఈ తెలంగాణ ప్రోగ్రాం ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ రిమ్ జిమ్ హైదరాబాద్ వస్తుంది, దాంట్లో కూడా మనం మాట్లాడుకోవాల్సింది బోల్డెంత ఉంది, మాట్లాడుకుందాం. కానీ ఈ వినాయక చవితికి మీరందరూ జాగ్రత్తగా ఉంటూ ఎక్కడి వరకు ఎంతవరకు అనేది ఆలోచించుకుంటూ పిల్లల్ని కూడా తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేడియో శ్రోతలందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి బప్ప మోరియా.

FM Rainbow 101.9. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్లో. సో రిమ్జిమ్ హైదరాబాద్లో కూడా మాట్లాడుకోవాలి కదా, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సో మీ అందరికీ ఈరోజు ఒక కనువిప్పు స్టోరీ నేను చెప్పాలి అనుకుంటున్నాను, ఖచ్చితంగా చెప్తాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత, సాంగ్ అయితే వినేసేయండి, ఆ తర్వాత నేను మీకు ఒక స్టోరీ చెప్తాను.

0: जागते रहो जागते रहो,
1: सिर्फ जागते नहीं सजग रहो,
0: सिर्फ रातों में नहीं जिंदगी के हर मोड़ पर सजग रहना है,
1: अफवाहों से
0: धोखाधड़ी से
1: जागरूक होना है, अपने अधिकारों के प्रति
0: अपने जिम्मेदारियों के प्रति।
1: हर सही फैसले की शुरुआत होती है जागरूकता से, और जागरूकता की शुरुआत होती है सजग भारत से।
0: सजग भारत,
1: जागरूक भारत,
0: सशक्त भारत।
1: सुनिए सजग भारत
0: सोमवार सुबह 11:30 पर सिर्फ FM रेनबो 101.9 पर। सजग भारत,
1: जागरूक बनिए
0: सजग रहिए।
2: ఎస్ మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్లో. సో నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా, మీకు ఈ స్టోరీ ద్వారా ఏమర్థమైందో నాకు లాస్ట్లో మెసేజ్ చేసి చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే స్టార్టింగ్లో మీకు ఒక హింట్ ఇవ్వకుండా చెప్తాను, మీరు ఎంతవరకు గమనించారు అనేది నాకు చెప్పండి. ఒక లక్షాధికారి అనే ఒక వ్యక్తి తీవ్రమైన కంటి నొప్పితో బాధపడేవారు. అంటే ఆయనకు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కూడా ఆ జబ్బు అనేది నయం కాలేదు. రకరకాల మందులను వాడేవాడు. ఏ కొత్త వైద్యుడి దగ్గరికి తెలిసినా కూడా ఆయన గురించి కనుక్కొని వెంటనే అతని సలహా తీసుకునేవాడు. ఇచ్చిన ఔషధాలన్నిటినీ మింగేవాడు. వందల కొద్ది ఇంజెక్షన్లను చేయించుకున్నాడు. కానీ రోజు రోజుకు నొప్పి పెరుగుతుంది, కానీ తగ్గడం అయితే లేదు. చివరికి ఇలాంటి మొండు జబ్బులను నయం చేయగలడన్న ఒక పేరు తెలిసినటువంటి సాధువును ఆశ్రయించాడు. సాధువు అతని సమస్యను అర్థం చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు ఆకుపచ్చ రంగు మాత్రమే చూడాలని సూచించాడు. అయితే కళ్ళకు మరే రంగు కనిపించకూడదని ఆయన ఆజ్ఞాపించాడనమాట. అయితే దీంతో ఆ కోటీశ్వరుడు ఏం చేశాడంటే కొంతమంది పెయింటర్లను పిలిపించాడు. బ్యారెళ్ళ కొద్దీ ఆకుపచ్చ రంగులను కొన్నాడు. తన దృష్టి పడే అవకాశం ఉన్న ప్రతి వస్తువుకు ఆకుపచ్చ రంగు వేయించాడు. సాధువు చెప్పినట్టుగా కేవలం ఒక ఆకుపచ్చ రంగును చూడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడనమాట. కొన్ని రోజులకు సాధువు ఆ కోటీశ్వరుని చూడటానికి వచ్చాడు. కోటీశ్వరుని సేవకులు వెంటనే సాధువు మీద ఆకుపచ్చ పెయింట్ పోసేశారు. ఆ సాధువు కాషాయ దుస్తుల్లో ఉన్నాడు. మరి ఆకుపచ్చ రంగు తప్ప మరే రంగు కనిపించినా తమ యాజమాని కంటి నొప్పి తిరగబడుతుందని వారి భయం. ఇదంతా చూసి సాధువు ఆశ్చర్యపోయాడు. నువ్వొక ఆకుపచ్చ కళ్ళజోడు కొనుక్కొని ఉంటే సరిపోయేది కదా, ఈ గోడలకు నేలకు వస్తువులకు రంగులు మార్చే పని తప్పేది, బోలెడంత డబ్బు ఆదా అయ్యేది, ఈ ప్రపంచం మొత్తానికి నువ్వు ఆకుపచ్చ రంగు వేయించలేవు కదా అన్నాడు నవ్వుతూ ఆ యజమానితో. సో దీన్ని బట్టి, ఈ స్టోరీ బట్టి మీకేమర్థమైంది? మన దృష్టికోణాన్ని మార్చుకుంటే ప్రపంచం మనకు కనిపించే తీరనేది మారుతుంది. అంతేకాని ప్రపంచం మొత్తాన్ని మనకు కావలసినట్లు మార్చేయాలనుకోవడం మూర్ఖత్వం అనమాట. ఈ మోరల్ స్టోరీ ద్వారా మీకు ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది ఒక కనువిప్పు అనమాట. అంతే కదండి, ఇప్పుడు మనకు ఏదో కళ్ళకి సమస్య వచ్చిందనేసి మన కంటికి ఏది చూడాలనుకున్న దానికి ప్రతిదానికి ఆకుపచ్చ రంగు పూస్తూ పోతే మన డబ్బు వ్యర్థమవుతుంది, అలాగే మన ఏమంటారు మన ఓపిక నశించిపోతుంది. అలా ప్రపంచానికి మొత్తం మనం ఆ రంగు అయితే వేయలేం కదా, మనం చూసే దృష్టిని బట్టే ఉంటుంది. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా పని చేసినా కూడా కొందరు నెగిటివ్గా చూస్తారు, కొందరు పాజిటివ్గా చూస్తారు. వాళ్ళు చూసే దృష్టికోణం బట్టి ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టే వారి ఆరోగ్య సమస్య కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మనం పాజిటివ్గా తీసుకుంటే ప్రతిదీ హ్యాపీగా హెల్తీగా ఉంటాం. ఒక్కసారి నెగిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేసామా, మనకే తెలియకుండా ఏదో మన మనసులో ఏదో కుచ్చుకున్నట్లుగా ఏదో తగిలినట్లుగా ఇంకా దాని గురించి అస్తమానం ఆలోచించడం, ఇంకా అదే ఉంటుందన్నమాట. సో ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి. సో ఈ యజమానిలా కాకుండా ఒక్కసారి మనం చూసే విధానం బట్టి మన దృష్టికోణం ఉంటుంది అనేది మీరందరూ గమనిస్తే చాలన్నమాట. సో ఇదన్నమాట. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.
3: అరే

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. నేను మీ ఆచే ప్రశాంతి. ఇవాళతో నా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ నా ప్రోగ్రామ్ను వినేసి చాలా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. వినాయక చవితి గురించి ప్రత్యేకంగా ఈరోజు

మనం మాట్లాడుకున్నాం కాబట్టి వినాయకుడు పెట్టినప్పటి నుంచి నిమజ్జనం వరకు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని నేను చెప్పాను. మరొక్కసారి మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో అక్కడ కరెంట్ ఉంటుంది, ఏదైనా ప్రమాదాలు జరగవచ్చు, పెద్ద పెద్ద డీజేలు ఆ చప్పుళ్ళు అవన్నీ కాకుండా వాటన్నిటికీ దూరంగా ఉంటూ ఇంట్లోనే మట్టి వినాయకుడిని పెట్టుకుని ప్రశాంతంగా పూజలు చేసుకోండి. మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు, 3 రోజుల, 5 రోజుల, 9 రోజుల, 11 రోజుల ప్రశాంతంగా పూజ చేసేసి దేవుడిని నిమజ్జనం చేయండి. ఎలాంటి పొల్యూషన్ లేకుండా, అంటే ఈ సమయంలో మనకి ఈ సీజన్లో వర్షాలు కూడా తక్కువగా పడ్డాయి కాబట్టి మనకు నిమజ్జనం చేయడానికి కూడా చెరువులు కూడా సరిపడనంత నీళ్లు కూడా లేవు కాబట్టి మట్టి వినాయకులు అయితేనే మనకి పొల్యూట్ కాకుండా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా హ్యాపీగా జరుపుకోండి. పిల్లల్ని కూడా ఒక గంట కనిపెడుతూ ఉండండి. అందరికీ మరొక్కసారి రేడియో శ్రోతలందరికీ హ్యాపీ వినాయక చవితి. సో సైనింగ్ ఆఫ్ టుడే, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM రెయిన్బో 101.9 MHz. నేను మీ ఆర్జే ప్రశాంతి.